ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 3వ రోజు.

ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. హైదరాబాద్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ట్వింగ్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శినిలో నెల్లూరులోని పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్ర విశేషాలను మనం తెలుసుకుందాం. భక్తులకు కొండంత అండగా దుష్ట సంహారం చేయాల్సి వచ్చినప్పుడు అత్యంత రౌద్రంగా దర్శనమిచ్చే స్వామి లక్ష్మీనరసింహస్వామి. నరమృగ శరీరంతో శత్రు సంహారం మాత్రమే కాకుండా ధైర్యంగా తన ముందు నిలుచున్న అమ్మవారిని వలచి వరించటము స్వామికి వెన్నతో పెట్టిన విద్యే. ఇందుకు నిదర్శనమే నెల్లూరులోని పెంచలకోన లక్ష్మీనరసింహక్షేత్రం. పెంచలకోన చెంచురాజుకుమార్తె చెంచులక్ష్మి సంచరించిన అలనాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారింది అని చెబుతారు. తూర్పు కనుమల మధ్య సుందరమైన పర్వత శ్రేణులు, సముద్రమట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయం భక్తులకే కాదు, ప్రకృతి ప్రేమికులకు కూడా ఇష్టమైన ప్రదేశం అనటంలో సందేహం లేదు. చెంచులక్ష్మిని వలచి వరించిన ఉగ్రనారసింహుడు

ఈ ప్రాంతంలోనే లక్ష్మీనరసింహుడిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు, కులమతాలకు అతీతంగా ఇక్కడ స్వామిని అధిక సంఖ్యలో దర్శించుకోవడం విశేషం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శినిలో నెల్లూరులోని పెంచలకోన లక్ష్మీ నరసింహ క్షేత్ర విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. దశావతారాల్లోని 4వ అవతారమే లక్ష్మీ నరసింహస్వామి అవతారం. రాక్షసుడైన హిరణ్యకశిపుని వధించి భక్త ప్రహ్లాదుని రక్షించిన తరువాత వెలిగొండ కీకారణ్యంలో గర్జిస్తూ సంచరిస్తూ ఉంటాడు ఉగ్రనారసింహుడు. ఆ సమయంలోనే చెంచురాజు కుమార్తె విహరిస్తూ ఉంటుంది. స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పరుగులు తీయగా చెంచులక్ష్మి మాత్రం నరసింహుడి ఉగ్రరూపాన్ని చూస్తూ అలా నిలబడిపోతుంది. దీంతో ఆమె ధైర్య సాహసాలకు ముగ్ధుడవుతాడు నారసింహుడు. చెంచురాజుకు కుప్పం చెల్లించి మరీ చెంచులక్ష్మిని వివాహం ఆడతాడు. అటుపై వారిద్దరి శిలా విగ్రహాలు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణ కథ. ఈ కారణంగానే ఇక్కడ కొలువైన స్వామి పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఈ పర్వత శ్రేణుల్లో కొలువైన నారసింహుడి జయంతి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ సేవ చేసిన వారికి సర్వగ్రహ దోషాలు పోతాయి అని ఒక నమ్మకం. స్వామివారికి వరపడు సేవ చేయించడం ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శినిలో నెల్లూరులోని పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం. పూర్వం గోనుపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో ఒక ఆవుల కాపరి కలలోకి స్వామివారు మొదటగా దర్శనమిచ్చి తను ఈ ప్రాంతంలోనే శిలారూపంలో వెలుసున్నానని చెప్పి ఈ విషయాన్ని గ్రామంలోని వారికి తెలియజేసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించి వెనక్కి తిరిగి చూడకుండా గ్రామానికి వెళ్ళమని చెప్పగా అతడు కుతూహలాన్ని ఆపుకోలేక మార్గమధ్యలోనే వెనక్కి తిరిగి చూస్తాడు. తన మాటని ధిక్కరించినందుకు ఆగ్రహించిన నరసింహుడు శిలగా మారవని శపించాడు. దీంతో తను చేసిన తప్పును తెలుసుకొని అతన్ని మన్నించి అనుగ్రహించమని ప్రార్థించగా భక్త సులభుడైన ఆ స్వామి శాంతించి, నన్ను దర్శించడానికి వచ్చే భక్తులు మొదట నిన్ను దర్శిస్తారు, ఆ తర్వాతే నా దర్శనానికి వస్తారు అని వరమిచ్చాడు. ఈ ఆలయం గోనుపల్లి గ్రామం దగ్గరలోనే ఉందిట. సప్తర్షుల నామాలతో 7 గుండాలు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తాయి. ఈ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో భైరవ కోన కూడా ఉంది. ఉత్సవాల సమయంలో ఇక్కడి కొండల్లోని గుండంలో స్వామివారి విగ్రహానికి చక్రస్నానం చేయిస్తున్న సమయంలో సప్తర్షులు దివ్య ఛత్రం పడతారని భక్తుల నమ్మకం. ఈ కారణంగానే ఇక్కడి స్వామికి ఛత్రవటి నరసింహస్వామి అనే పేరు వచ్చింది. వింటూ ఉండండి, ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

7-5 కరెక్ట్గా 7-6 ఇప్పుడే కాలం అసలు ఎంత పరిగెడుతుందంటే నిజంగా అండి. శుభోదయం అండి అందరికీ కూడా. హ్యాపీ హ్యాపీ సండే. రాత్రి కొంచెం లైట్గా వాన, నేను వచ్చేసాను ఇంక భయం లేదు అని మనల్ని అందరినీ కూడా చాలా హ్యాపీగా హ్యాపీ మూడ్లోకి తీసుకెళ్ళిపోయింది అనమాట. రైట్, మన ఆలోచనలు దారి మళ్లించి క్రమశ వివేకవంతమైన రీతిలో మనం మార్చుకోవాలండి. ఇదంతా తేలికైన విషయం కాకపోయినా మరీ కష్టమైనది అయితే కాదంటారు. మనసు అన్నింటినీ పట్టి లాగుతూనే ఉంటుంది, నో డౌట్. ఎప్పుడు అది ఆలోచిస్తూనే ఉంటుంది, కాంక్షలు ఆకాంక్షలు కొత్త కొత్తగా పుట్టిస్తూ ఉంటుందన్నమాట. తనకి అలాగే తలకి మించిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ మనిషిని ఏ అవస్థలో ఉన్నా సరే దాన్నే నిజమని భ్రమింపజేస్తూనే ఉంటుంది మన మనసు. అందుకే దానికి, అంటే మనసుకి నిరంతర శిక్షణ అవసరం. 10 మందిలో ఉండి కూడా ఒంటరిగా ఉన్నట్లే ఉండగలగాలట. ఒంటరిగా ఉంటూ కూడా తన చుట్టూ 10 మంది ఉన్న

భావనలోకి మనం రాగలగాలి. చక్కగా విరగ్గాచిన చెట్లకేనట రాళ్లదెబ్బలు. బంగారాన్ని కూడా కొలిమిలోనే కరిగించి సుత్తిదెబ్బలు కొట్టి కావాల్సిన ఆకారంలోకి తీసుకొస్తాడు స్వర్ణకారుడు. ఒక శిల శిల్పంలా తయారవ్వాలి అని అంటే దాని అణువణువు ఎన్ని దెబ్బలు మరిన్ని కోతలు పడుతుందో కదా. కష్టపడితేనే కదా సుఖం దక్కేది. అంతకంటే కూడా ఎక్కువగా దాని విలువ తెలిసేది. ప్రతి విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే అనుభవాన్ని మించిన గురువు లేడు అంటారు. ఏమంటారు? వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి.

0: ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

7:26 15 seconds రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వందనం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల భయం. నిజంగా అనుభవజ్ఞులైన వైద్యులు మనకిచ్చే సలహాలు ఏంటంటే, శరీరానికి మనసుకి తగిన పోషకాహారం, నిద్ర, వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవాటు చేసుకోవడం ద్వారా చురుకుదనం అంటే ప్రొయాక్టివ్నెస్, ఎనర్జీ, యాక్టివ్నెస్ ఇవన్నీ వస్తాయన్నమాట. శరీరానికి ఆహార మనం తీసుకుంటాం, చాలా చాలా ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు మనం తింటాం. మన మనసుకి ధ్యానం, అవునండి. అయితే మనం తీసుకునే అల్పాహారంలో పళ్ళు, మొలకలు లేదా ఎగ్స్ ఇలాంటి ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తి అందుతుంది. ప్రత్యేకంగా చిన్న పిల్లల పట్ల కొంచెం శ్రద్ధగా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు మనకి. ప్రతి రాత్రి కనీసం 7 నుంచి 8 గంటల గాఢమైన నిద్ర ప్రతి ఒక్కరికి అవసరమే, అన్ని వయసుల వారికి. ఇది శరీరాన్ని, మన మనసుని రిలాక్స్ చేసి ఉదయం పూట చురుగ్గా మనం మేలుకునేలాగా చేస్తుందన్నమాట. రోజులో కనీసం 30 నుంచి 40 నిమిషాలు యోగా లేదా వాకింగ్ లేదా స్ట్రెచింగ్ వంటివి చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగై అలసత్వం దూరమైపోతుంది. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా అంటే తగినంత నీటితో ఉండేలాగా మనం చూసుకోవాలట. దీనివల్ల అలసట, నీరసం తగ్గి యాక్టివ్గా ఉండొచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. సో డాక్టర్స్ మనకి ఇంత చక్కగా మన

హెల్త్ ఓరియంటెడ్గా మనకి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అవి పాటించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ట్వెల్వ్ సెకండ్స్ రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్లో ఉన్నాం మనం. ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. నడక. నడక అనేది ఒక సహజమైన చర్య, ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఈ వ్యాయామం మనం చేయొచ్చండి. అంటే కాళ్ళలో ఏదైనా సమస్య ఉంటే లేదా కాళ్ళు బలహీనంగా ఉంటే దాన్ని వేరే లక్షణంగా మనం పరిగణిస్తాం అనుకోండి. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలో అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల కలిగే ప్రయోజనాలు చాలా చాలా ఎక్కువండి, నష్టాలు తక్కువే. సాధారణం కంటే ఎక్కువ వేగం, ఎక్కువ దూరం నడవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు మనం పొందొచ్చు అంటున్నారు డాక్టర్స్. రోజు నడిస్తే శరీరంలోనే కండరాలు బలంగా మారుతాయి, అలాగే ఒక గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది, శరీరానికి సరైన ఆకృతిని అందిస్తుంది, కండరాలని ఆరోగ్యంగా మార్చుతుంది. బరువు తగ్గించడానికి ఇదొక మంచి మార్గం అన్నమాట. ఈ నడక వల్ల శక్తి ఖర్చు, క్యాలరీస్ బర్న్ అవుతాయంటారు కదా, ఫలితంగా బరువు తగ్గొచ్చు. ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఏమంటారు? అందుకని నడుద్దాం, నడవండి, నడిపించండి. వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ సాంగ్ వింటున్నారు ఫ్రమ్ ద మూవీ రాజా. అండ్ 8 గంటలకు వస్తుంది స్టూడియో క్లాక్ లో. మరికాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు మన దేశానికి వచ్చిన రూబియో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రక్షణ, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత అంశాలపై చర్చించారు. వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానయానం, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారానిపై మంది చర్చర్యలపైన ఇరుపక్షాలు చర్చించినట్లు వెల్లడించారు. ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పెరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా భారత్ అవతరిస్తుందన్నారు. మహారాష్ట్రలోని షిరిడిలో సావ్లి విహిర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ ప్లాంట్ను ఆయన నిన్న ప్రారంభించారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలనిపై వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సంస్థలు వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న అనుమానితుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చిచంపాయి. అక్కడే ఉన్న మరొకరికి గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జూన్1వ నుంచి ఇందిరమ్మ పథకం 2వ విడత కింద పేద కుటుంబాలకు 2,50,000 ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి రైతు గోసా భాజపా భరోసా పేరిట రైతు చైతన్య కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్లే ఆఫ్ అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. నిన్న లక్నోలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పైన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో

0: FM Rainbow 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: FM Rainbow 101.9.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి ఆకాశ.

8:17 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వందనం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా మన ఆహార అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి ఆహారం తీసుకోవాలి. చాలామంది రకరకాలుగా డైట్లు ఫాలో అవుతూ ఉంటారు, ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, అనారోగ్యానికి గురి కాకుండా ఉండొచ్చు. మనం తినే ఆహారం

మనం ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటాం అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఎలాంటి రుగ్మతల బారిన పడకుండా కాపాడుతుంది. ఇంటి ఆహారం బెస్ట్, అసలు నిజంగా బెటర్ బెటర్ బెటర్ అండి. నిజంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు అని ఈవెన్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా మనకి సూచిస్తున్నారండి. వారు తెలిపిన వివరాల ప్రకారంగా, అంటే హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న సజెషన్స్లో, పెద్దవాళ్ళు ఒకప్పుడు రాగి, జొన్నలు, సజ్జలు ఇలా తినేవాడు. అందుకే వారు ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా స్టిల్ ఉంటారన్నమాట. ఇప్పుడున్న ఆహార అలవాట్లు వాటి వల్ల అనారోగ్యమే తప్ప ఏమీ లేదు. ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఫైబర్ పుష్కలంగా ఉండదు. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవైజ్ చేయడంలో ఇది ఎంతగానో సహాయపడతాయి ఇవన్నీ. అందుకని డెసిషన్స్ మనం సొంతగా తీసుకోకుండా వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితంగా మనం మన ఆహారపు అలవాట్లని, మన డైట్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ వీ హ్యావ్ టు స్టే హెల్దీ.

అంటే హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న సజెషన్స్లో పెద్దవాళ్ళు ఒకప్పుడు రాగి, జొన్నలు, సజ్జలు ఇలా తినేవాడు. అందుకే వారు ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా స్టిల్ ఉంటారన్నమాట. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు వాటి వల్ల అనారోగ్యమే తప్ప ఏమీ లేదు. ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఫైబర్ పుష్కలంగా ఉండదు. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవైజ్ చేయడంలో ఇది ఎంతగానో సహాయపడతాయి ఇవన్నీ. అందుకని డెసిషన్స్ మనం సొంతగా తీసుకోకుండా వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితంగా మనం మన ఆహారపు అలవాట్లని, మన డైట్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ వీ హ్యావ్ టు స్టే హెల్దీ. ఏమంటారు వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಹೆಲ್ದಿ ಮಾರ್ನಿಂಗ್ಸ್ ಓನ್ಲಿ ಆನ್ ಟ್ವಿನ್ ಸಿಟೀಸ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 రెయిన్బోతో జీవితం రంగులభయ్య. నిజంగా నేటి ఆధునిక ప్రపంచంలో విజయం అన్న పదానికి అసలు ఏంటి యూనో వెలువెంతుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే విజయానికి వాల్యూ లేదని కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విజయానికి ఉన్న విలువ మరో దాంతో పోల్చలేనిది. ఎందుకంటే భూమి మీద జీవించే ప్రతి జీవి తన జీవన పయనంలో విజయం సాధించినప్పుడే దాని మనుగడ కొనసాగుతుంది. కానీ మనుషులమైన మన విషయంలో విజయం అన్న పదం ఒక్క జీవన ప్రయాణానికి మాత్రమే సరిపోదు. ఎందుకంటే ప్రస్తుతం మనిషి అనేక విషయాల్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. అలాంటి తరుణంలో విజయం అన్నది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అయితే సక్సెస్ అవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అన్నదే మనం సాధించే విజయాన్ని ప్రభావితం చేస్తాయి. రైట్, మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది వైబ్రంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

8:43, 45 seconds, Rainbow Studio Clock Low and the Vibrant Hyderabad Low Nam Manam Twin Cities FM Rainbow 101.9 by Rainbow to Jivitan Trangle by Mizinga Vijayam Sadhinchali ante Kevalam Sadhinchali ane Korika unte Saripodu Sadhinchadaniki Aneka Amshallo Sarina Avagahana Unnappude Manalni Valistundi Vijayam Vijayanni Prabhavitam Chese Palu Amshallo Sanukoola Drukpatham Annadi Pradhanamaindi Sanukoola Drukpatham ante Enti అన్న విషయాన్ని గురించి మొదట మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏ విషయంలో విజయాన్ని ఆశిస్తున్నామో ఆ విషయంలో తప్పకుండా సాధించి తీరుతాం అని మనస్ఫూర్తిగా నమ్మడాన్ని పాజిటివ్ థింకింగ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా సానుకూల దృక్పథంతో ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే చాలానే చెప్పచ్చు. సానుకూల దృక్పథం వల్ల మనం తలపెట్టిన విషయంలో విజయం మనల్ని వరించదేమో అన్న భయం మన నుంచి దూరం అవుతుంది. దీంతో ఎలాంటి అనుమానాలకు తావలేకుండా మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తాం. దీంతో విజయం కోరి వచ్చి మనల్ని వరిస్తుంది. ప్రతి విషయానికి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో సానుకూల దృక్పథంతో ప్రయత్నాలు సాగించడం వల్ల పోటీని గురించి అనవసరమైన ఆందోళన తగ్గుతుంది. దీంతో ఇంకొంచెం సమర్థవంతంగా విజయం కోసం మన ప్రయత్నాలు సాగిస్తాం. అందులో డౌటే లేదు అసలు. స్పెషల్లీ యంగ్స్టర్స్ ఏమంటారు వింటూ ఉండండి. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇవాళ సమావేశమవుతారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్లో పర్యటిస్తున్న మార్కో రూబియో ఎల్లుండి న్యూఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్లా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్లా సేవలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 23వ స్నాతకోత్సవంలో పాల్గొని పట్టాలు ప్రదానం చేశారు. నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో బలవంతపు మత మార్పిడి, లైంగిక దాడి కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మహారాష్ట్రలోని నాసిక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 1500 పేజీల అభియోగ పత్రంలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. నిందితులు మతీన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ నలుగురిపైన ఛార్జ్షీట్ దాఖలైందని సిట్ చీఫ్ సందీప్ మిత్కే తెలియజేశారు. నేరాలతో సంబంధం ఉన్న మరో 7 మందిపైన అదనపు ఛార్జ్షీట్లు 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పారు. పంజాబ్లోని కపూర్తల్లా సెంట్రల్ జైల్లో ఖైదీల మధ్య జరిగిన వాగ్వాదం హింసకు దారితీసింది. 4వ నంబర్ బ్యారక్లో ఖైదీలు, రిమాండ్ ఖైదీల మధ్య రాత్రి గొడవ జరిగింది. జైలు గదిలోని రూఫ్ టాప్ పై ఉన్న వస్తువులకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం జైల్లో పరిస్థితి అదుపులో ఉందని జలంధర్ డీఐజీ నవీన్ సింగ్లా చెప్పారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలంరేపై వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలో ఒక అనుమానితుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపాయి. రాష్ట్ర కేబినెట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్1వ తేదీ నుంచి ఇందిరమ్మ పథకం 2వ విడత కింద పేద కుటుంబాలకు 2,50,000 ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించేందుకు కూడా ఆమోదం తెలియజేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీస్తాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిక జారీ చేశారు. ఐపీఎల్లో ఈరోజు 2 మ్యాచ్లు జరుగుతాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఆడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ట్విన్ సిటీస్ ఎఫ్ రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా మన మనసు శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఆటలు క్రీడలు మనిషి ఆరోగ్యంగా మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ఆటలు బాగా ఆడటం వల్ల శరీరానికి శ్రమ కలుగుతుంది. కాబట్టి ఎముకలు, కండరాల్లో పెరుగుదల, మంచి రక్త ప్రసరణ, వయసుకు తగ్గ బరువు, అలాగే మెదడు, గుండె ఆరోగ్యం ఇలా చాలా చక్కగా పనిచేస్తాయి. అన్నీ కూడా ఫిట్గా ఉండాలనుకుంటే క్రీడలు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు అంటే వాళ్ళ వయసు నుంచి స్పోర్ట్స్ ఆడేవారికి అనారోగ్యం వచ్చే అవకాశాలు తక్కువ. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, వేగంగా సరైన డిసిషన్స్ తీసుకునేందుకు మంచి ఏకాగ్రతను కలిగిస్తాయన్నమాట. ఆశావాద దృక్పథం, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. స్పోర్ట్స్ ఆడని వారికంటే ఆడేవారు తక్కువ ఒత్తిడికి గురవుతారని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. నైతిక విలువలు, సోషల్ స్కిల్స్ అనేవి కాలేజీలోనూ ఈవెన్ స్కూల్స్లో నేర్పలేనివి. నిజాయితీగా ఆడటం వల్ల ఇదిగో ఈ లీడర్షిప్ క్వాలిటీస్, మంచి స్నేహితులతో పరిచయం, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలవచ్చు అనే ఆత్మవిశ్వాసం, ఒక జట్టుగా కలిసి పనిచేయడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇలాంటివన్నీ గుడ్ హ్యాబిట్స్ అనేవి చిన్నతన నుంచే వస్తాయన్నమాట ఆటల వల్ల, రైట్? అందుకని పెద్దలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం ఆడుతూ ఉన్నప్పుడు. ఎస్, నువ్వు బాగా ఆడావు, ఇంకా బాగా ఆడాలి అన్నట్లుగా. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏ చోటైన
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

9:25:42 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులు వయం మనం వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నాం. అండ్ నిజంగా సమయ పాలన, పంక్చువాలిటీ ఎంతమందికి అది ఇష్టంగా ఉంటుందో నిజంగా అదొక బాధ్యత కూడా. సమయపాలన అనేది జీవితంలో ఒక క్రమశిక్షణని, నమ్మకాన్ని, విజయాన్ని తెచ్చిపెట్టే అత్యుత్తమ అలవాటు అన్నమాట. ఇది ఒత్తిడిని తగ్గించి సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సమయానికి పనులు పూర్తి చేసే వారిపై ఇతరులకు నమ్మకం పెరుగుతుంది, సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే పనులలో చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం లేదా ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులకి, ముఖ్యంగా ఉద్యోగులకు తమ లక్ష్యాలని సులభంగా చేరడానికి వీలవుతుంది. సమయపాలన అలవాటు వ్యక్తిగత జీవితంలో అలాగే వృత్తి జీవితంలో క్రమశిక్షణని పెంపొందిస్తుందండి. అనవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపై సమయం వృధా కాకుండా ముఖ్యమైన పనులకి ఎక్కువ సమయం కేటాయించేలాగా అది మనల్ని మోటివేట్ చేస్తుంది. అందుకని సమయం, దాన్ని మనం ఇఫ్ వీ వర్షిప్ యునో టైమ్, దెన్ ఇట్ గివ్స్ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9.
1: రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ అందరం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగుల భయం. ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే విషయం సూచించడం కంటే మన ఆలోచన విధానం ఎలా ఉందో అన్న దానిపై అవగాహన క్రమక్రమంగా పెరుగుతూ ఉండాలి అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆలోచనలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ వాటిపై అవగాహన ఎరుక అంటారు కదా, అది మాత్రం తక్కువ మందికే ఉంటుంది. అవగాహన లేని ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోయేవారు ఏది ముందు చేస్తున్నారో, ఏది తర్వాత చేయాలో అనే ఆ థింగ్ ఏదైతే ఉంటుందో, డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా చేసుకోలేరన్నమాట. ఆలోచన విధానం కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అలా కాలానుగుణంగా మారుతున్న ఈ సిచ్యువేషన్స్ని బట్టి ఆలోచన సరళిని కొంతైనా మనం ఆకలింపజేసుకునే ప్రయత్నం మనం చేయాలి అంటారు. హౌఎవర్, 9:46 స్టూడియో క్లాక్లో నేను మీ ఆర్జే సంతోష్ మీ నుంచి సెలవు తీసుకునే టైం. చక్కగా నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. డ్రైవింగ్ చేసే వాళ్ళైతే చాలా బాధ్యతగా డ్రైవ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, పెద్దల సలహాలు తీసుకుంటూ ఉండండి, హ్యాపీగా ఉండండి, వింటూ ఉండండి. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జూన్1వ తేదీ నుంచి ఇందిరమ్మ పథకం 2వ విడత కింద పేద కుటుంబాలకు 250,000 ఇళ్ల మంజూరుకు, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కూడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం 7 జూలై నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో వర్చువల్ సమావేశం అనంతరం కోల్కతాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ విషయం ప్రకటించారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కోసం వివిజీ రామ్జీత్ చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెల 21వ తేదీలోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్లా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్లా సేవలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాంగో దేశంలో ఇబోలా వ్యాధి రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదైతే అందులో 204 మంది మరణించారు. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 ప్రారంభమయ్యే టోర్నమెంట్లో అతి పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలిచిన టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇటలీ ఆటగాడైన యానిక్ సిన్నర్ తొలి రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్లేయర్ టాబర్తో తలపడతారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్1 అరియానా సబలెంక ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: రెయిన్బో 101.9
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల

0: డిపాజిట్ పథకం
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు. Be a boy, baby, do a leap.

యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు. Be a boy, baby, do a leap.

0: ಮನೋಜನರಂಜನೆ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100

0: ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: चीज होगी ना जो उनको सबसे अलग बनाती है, या फिर आप खुद अगर किसी के बड़े भाई या छोटे भाई हो तो वो भी आप मेरे को बता सकते हो कि आपके भाई आपको किस तरह से प्रेम करते हैं। तो कॉल करने के लिए नंबर है 0402323003, 0404023234821, 0402970471। इन तीन नंबरों पर कॉल कर सकते हैं। अभी के लिए मैं लेके चलता हूँ आपको एक ऐड के साथ, ऐड के बाद उस तरफ होंगे बहुत सारे गीत।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: दोस्तों आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद, मैं हूं शरत आपके साथ, और इस वक्त हमारे साथ कौन जुड़े हैं जरा उनके दिल की भी जानते हैं। ओके, जुड़ने के बाद में फिर से हमसे दूरी करने वाले। हेलो,
1: हेलो, गुड
0: हाँ जी,
1: आफ्टरनून सर।
0: गुड आफ्टरनून सर।
1: मैं रमनय्या बागुंडा
0: रमने गारु ఎలా ఉన్నారు మీరు?
1: నండి రామచరణ
0: రామచరణ్ నహీ, శ్రిత్
1: హ
0: శ్రిత్ శ్రిత్
1: బాగున్నాను కదా,
0: బాగున్నాను.
1: ఇంకొక మాలవిక ఉంది కదా.
0: అవును
2: సార్.
1: మాలవిక గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా.
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నారా సార్? మీరు
1: దీర్ఘాయుష్మాన్ భవ మీ ఇద్దరికి కూడా.
2: థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు క్వశ్చన్ విన్నారా సార్?
1: అదే బ్రదర్స్ డే కదా.
2: అవునండి.
1: బ్రదర్స్ ఉన్నారా? ఎట్లా ఆయన ఆయనతో మీకు సంబంధాలు ఎట్లా ఉన్నాయని చెప్పేది కదా.
0: అవును, వాళ్ళకి మీకు సంబంధం ఇంకా వాళ్ళ మీ
2: మతలబ్ అంటే మీ రిలేషన్ ఎలా ఉండేది మీ బ్రదర్స్ తో పాటు అని క్వశ్చన్ సార్.
1: చెప్పానమ్మా చెప్పానమ్మా. ఆన్లైన్ లో ఉన్నారా ఇప్పుడు?
2: అవును సార్, ఉన్నాం సార్.
1: మా బ్రదర్ పుల్లయ్య శెట్టి అని ఉన్నాడమ్మా. ఇప్పుడు 2006లో చనిపోయినాడు ఆయన. ఆయన మేమిద్దరం అన్నదమ్ములము. అయితే మా అనుబంధము ఎప్పుడు విడిపోలేదు, జాయింట్ గానే ఉన్నాం, జాయింట్ ఫ్యామిలీనే. ఎప్పుడు ఆయన నన్ను ప్రేమించేవాడు, బాగా ప్రేమించేవాడు. ఇదేం లేకుండా ఒక్కరం కూడా ఆయన ఒకడు ఏమి చేసేవాడు కాదండి. కొద్ది మాట మాటికి రమణయ్య రమణయ్య అని కలవరించేవాడు నన్ను. ఆ విధంగా మా బంధం అయింది. నేనన్నా సరిగ్గా చూసుకునేది లేదు, కానీ ఆయన మాత్రం నన్ను ఆ మీద ఎంత ప్రేమో ఏం కథో తెలియదు అంత బాగా చూసుకున్నానండి. అది ఆయన మర్చిపోలేకుండా.
0: कोई बात नहीं सर, आपका जो ब्रदर है वो अभी तो इस दुनिया में नहीं है, पर आपके साथ हमेशा रहेंगे, और वो हमेशा मतलब एज एक पावर के तौर पे आपके साथ में रहेंगे, और आप उनको ऐसे ही याद करते रहें। यही बहुत ही स्ट्रांग रिलेशन का एक सिंबल है, मैसेज है कि आपके भाई आपके प्रेजेंस। थैंक यू सो मच सर। तो सर, रमन्या जी ने एक बहुत ही इंपॉर्टेंट बात कही कि उनके भाई उनके साथ नहीं है, और वो जब भी इनके पास रहते हैं तो मैं तेलुगु उतना सही समझा कि नहीं बताना मालविका, कि उनके पास रहते तो बार बार इन्हें रमनैया रमनैया करके बुलाते थे। तो ये एक ब्यूटीफुल रिलेशन का एक बहुत अच्छा पहचान है, जहाँ पे भाई भाई जो है एक दूसरे के लिए मतलब जिनका दिल एक साथ धड़कता है, और एक भाई जब दूसरे भाई से दूर होता है तो अब ये उनको हमेशा याद करते हैं। इन्होंने यही कहा, राइट? तो यही वजह है दोस्तों कि आपका जो भाई है आप उनके साथ हैं इस वक्त, तो उसके साथ हर एक पल को इन्जॉय करें, उसकी रिस्पेक्ट करें। और जैसे जैसे आपका वक्त भी आगे बढ़ रहा है, तो आप ऐसा ना सोचें कि यार वो मेरे लिए कुछ बर्डन है या ऐसी वैसी चीज़ है, वो आपके लिए हमेशा सपोर्ट सिस्टम ही रहेगा आपकी लाइफ का, और आप उस पर ट्रस्ट जरूर करें। दुनिया की बातों में आकर अपने भाई पे ट्रस्ट ना करें, ऐसी वाली गलती कभी भी ना करें, क्योंकि आपका भाई एक ऐसा पर्सन है जो आपको अच्छे से जानता है, और आपके प्रॉब्लम्स को वो सोल्यूशंस में बदल सकता है। वेल, अभी घड़ी में वक्त हो चला है 1:45, तो हम ही एक गाने के साथ चलते हैं, पानी वाले गाने के साथ। इतनी धूप है बाहर तो पानी नहीं दिख रहा, तो शायद आज अगर गाना बजाएंगे तो कल तक बारिश हो जाएगी। तो वैसे कुछ एरियाज में हुई थी मालवीय का बारिश, तुम्हारे एरिया में हुई थी कल रात को?
2: कल हुई थी ना।
0: चलो आज और बजाते हैं, आज और होगी।

0: जी दोस्तों, स्वागत है आपका फिर से हमारे शो हेलो रेनबो पर, जहां हम आपसे एक सवाल करेंगे और आप हमें उसका जवाब देंगे। जी हां, तो आज ब्रदर्स डे के मौके पर हमने आपसे सवाल किया था कि ऐसा कैसे, क्या स्पेशलिटी है आपके भाई और आपके बीच, ऐसा रिलेशन में क्या स्पेशल है जो आपको आपके भाई अपने दिल के करीब रखते हैं। तो हम लोग एक कॉलर लेते हैं। तो हेलो रेनबो,
1: राधे राधे।
0: राधे राधे सर, कहाँ से बात कर रहे हैं और आपका नाम?
1: ఎలా
0: ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి. మీ పేరు వినగానే పిక్చర్లు చూస్తారా
0: సార్? సారీ,
1: మీరు పిక్చర్స్ చూస్తారా?
0: చూస్తాను సార్.
1: అయితే తెలుగు సినిమాలు కూడా చూస్తారా అనుకుంటాను?
0: అప్పుడప్పుడు చూస్తాను సార్.
1: అయితే ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో చాలా బాగుంది పిక్చర్లో. శ్రీకాంత్ గారికి జోడీగా ఒక హీరోయిన్ యాక్ట్ చేశారు, తన పేరు కూడా మాలవిక. మీరేనేమో అనుకున్నాను?
0: కాదు కాదు సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ టాపిక్ గురించి మాట్లాడితే, మీ బ్రదర్ తో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్?
1: ఎలా అంటే, అన్నదమ్ములు చిన్నప్పుడు ఎలా ఉన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ ప్రేమ వేరేగానే ఉంటుందండి. కానీ పెరిగిన కొద్దీ తమ్ముని పైన వాళ్ళు చూపించే ఒక శ్రద్ధ, నేను అదృష్టవంతు.

0: ఏంటంటే నాకు ఇద్దరు అన్నలే, తమ్ముళ్ళు లేరు. అది అదొక అదృష్టము. ఇంకోటి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళుమని, స్కూటర్ నేర్పినా జాగ్రత్తగా నేర్పేవాళ్ళు, ఆఖరికి వ్యాపారం నేర్పినా జాగ్రత్తగా వ్యాపారం నేర్పారు, స్కూల్లో ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పేవారు. ఇంకోటి ఏంటంటే అందరికన్నా చిన్నవడం అనేది చాలా పెద్ద అదృష్టం చేసుకున్న వాళ్ళకైతేనే చిన్న అవుతామండి. ఎందుకంటే పెద్ద అందరు ప్రేమ మనకు అందుతుంది. అంటే అమ్మ నాన్నలది, అమ్మ నాన్నల ప్రేమ విపరీతంగా ఉంటుంది, ప్లస్ అన్న తమ్ముళ్ళది అక్క చెల్లెళ్ళది కూడా ఎంత బాగుంటుంది అంటే వాని పైన దృష్టి గానీ ప్రేమ గాని పరిపూర్ణంగా పొందుతాడు వాడు చిన్నోడు అయ్యండి. నేను ఆ విధంగా నేను అన్ని పొందానండి మా వాళ్ళతోటి. మాల్విక గారు హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ. వీలైతే ఒక సాంగ్ ప్లే చేస్తారని అనుకుంటున్నాను.
1: ట్రై చేస్తాం సార్.
0: చెప్పమంటారా?
1: చెప్పండి సార్.
0: 1942 లవ్ స్టోరీ నుంచి ఏక లడ్కీ కో దేఖా తో ఐసా
1: లగా. హ్యావ్ ఎ గ్రేట్ డే. హమ్ లోగ్ కోషిష్ కర్తే ఆప్కా గానా ప్లే కరే.
2: క్యా బాత్ హై, బహుత్ హి సుందర్ సా. మురళీ జీ నే బహుత్ హి సుందర్ ఎక్స్ప్లెయిన్ కియా. मुरली जी, हम सबको तेलुगू भी बात करना आता है, पर शो जैसे हिंदी है तो ज़्यादातर हम हिंदी में बात करते हैं, हिंदी इंग्लिश बात करते हैं, पर आप तेलुगू में बात करें. जितने भी हमारे श्रोता हैं उनसे हम ये कहना चाहते हैं अगर आप तेलुगू में कंफर्टेबल बात कर सकते हैं तो हम आपसे तेलुगू में बात करेंगे. वैसे वक्त तो चला है 1:52 और अब 53 के आसपास घड़ी पहुँच जाएगी और ये हमें यही इशारा कर रही है मालविका कि हमें अब यहाँ से लेनी होगी रुख्सत. तो बस इसी वादे के साथ हम यहाँ से रुख्सत लेते हैं कि आप सभी से बहुत जल्द होगी मुलाकात, फिर किसी दिन, फिर किसी हफ्ते. तब तक के लिए आप अपना ख्याल रखें, अपनों का भी ख्याल रखें, क्योंकि अपनों का ख्याल रखने में जो मज़ा है वो मज़ा और कहाँ है. यकीन मानिए, दिल को बहुत बहुत बहुत सुकून मिलता है जब हम अपनों का ख्याल रखते हैं. और जब बात हो भाई की, तो एक ऐसी चीज़ है जो भगवान ने हमें दी है. भाई बहन का रिलेशन हो या फिर भाई भाई का रिलेशन हो, एक बहुत ही ब्यूटीफुल रिलेशन है जिसके ज़रिए आपकी जो ज़िंदगी है ना दोस्तों, वो बहुत आसान हो जाती है. सोचिए, अगर आप अकेले हो तो आपके साथ में कोई साथी नहीं है, दोस्त फिर दोस्त रहेंगे, दोस्त कभी रहते हैं कभी नहीं रहते, पर वो जो भाई या बहन रहते हैं आपके साथ, वो आपकी लाइफ को बहुत ईजी बना देते हैं. और जिस मुकाम तक आप पहुंचना चाहते हैं, यकीन मानिए उस मुकाम तक पहुंचाने में आपके माता पिता का जितना हाथ होता है, उससे कई ज़्यादा सपोर्ट जो है आपके ब्रदर और सिस्टर का होता है. तो आपके भाइयों को हमेशा प्रेम दें और उनसे जो प्रेम मिलता है उसे दिल से लगा के रखें, क्योंकि वो बहुत ही मतलब बिना कंडीशन वाला लव है जो आपका भाई आपको देता है. अभी के लिए आपके दोस्त श्रेत को दीजिए इजाज़त. और मालविका भी कुछ कहना चाहती है.
1: जी, मैं ये कहना चाहती हूँ कि आज का सफ़र तो बहुत ही सुहाना रहा और सुहाने सफ़र के साथ आज गर्मी भी बहुत है बाहर, तो आप पानी पीते रहिए, अपना ख्याल रखिए, सुस्त रहिए और बस
2: स्वस्थ रहिए, मस्त रहिए, पानी पीते रहिए. चलिए, मैं भी एक काम करता हूँ, वो पानी की बोतल लेके आना, दोनों पी लेते पानी. अभी हम क्योंकि बाहर निकलने वाले, जब तक तो स्टूडियो में बैठे थे तो यहाँ पे एकदम चिल रहता है माहौल, बाहर निकलेंगे तो हम भी उसी धूप का हिस्सा बन जाएंगे, आपके साथ जुड़ जाएंगे. अभी के लिए गाने के साथ छोड़ जाता हूँ. गाने से पहले एक ऐड हुआ, ऐड के उस तरफ एक बहुत ही खूबसूरत सा गाना, फिर उसके उस तरफ हमारा तेलुगु शो जो है आने वाली है अगली होस्ट और पीछे बैठी है जो आएगी और फिर धमाकेदार गाने आपको सुनाएगी.
3: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మృగు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మన మెంటర్ అయిపోయాము మరి డబుల్ కా మీటా షోలో. సో మరి నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజు మన డబుల్ కా మీటా షో స్టార్ట్ చేయడానికి మరి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం అండ్ నమస్కారం. సో ఫ్రెండ్స్,

అయితే మనం మామూలుగా జస్ట్నే హైదరాబాద్ స్టార్ట్ చేస్తాం కదా, డెఫినెట్గా మరి ఇప్పుడు కూడా స్టార్ట్ చేసి అండ్ మరి హైదరాబాద్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. మరి అలా తెలుసుకోవాలి అంటే సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేయాలి. కాబట్టి వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అల్లుడు సీను నుంచి మీ అందరి కోసం అందరినీ పలకరించడానికి వాట్సాప్ అంటూ వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఘటికుడు నుంచి. సో ఫ్రెండ్స్, మనము నాము డబుల్ కమీటా షోలోని జస్ట్ నే హైదరాబాద్ లో నేను మీ ఆర్జే అనుషా.

సో ఫ్రెండ్స్, మరి మనం ఏమో జస్ట్నే హైదరాబాద్లో హైదరాబాద్ గురించి బోలెడని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే మనకు తెలుసు, యూనో హైదరాబాద్ అంటేనే ఇంచుమించు మినీ ఇండియా లాంటిది. ఇక్కడ అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉంటాం మనము. మరి అలాగే ఇక్కడ యూనో ఎన్నో కోటలు, రాజభవనాలు, బజార్లు, రకరకాల క్యూజీన్స్ కదా, లాట్ ఆఫ్ క్యూజీన్స్ దొరుకుతాయి అన్ని రకాల. మరి మొగలాయ్ అని, థాయ్ అని, ఇలా రకరకాలు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వరల్డ్ ఫేమస్ అఫ్ కోర్స్ బిర్యానీ నేను అన్నట్టుగా మరి ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా అతి పురాతనమైన శిలలు, రాక్స్ ఉంటూ ఉంటాయి కదా, సో అందమైన ఆకృతుల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి ఎంత పురాతనమైనవంటే ఈ భూమి మీద మొక్కలు మొలిచే ముందే, అంటే యూనో ఎప్పుడో వన్స్ అపాన్ ఏ టైమ్, అప్పుడు యూనో ఫస్ట్ మన యూనివర్స్లో నుంచి మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు, మన భూమి తయారైనప్పుడు, ఆ ముందు యూనో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం అంచనా మరి సైంటిస్టులు అందరూ వేసి చెప్తూ ఉన్నారు, మనం వింటూ వచ్చాము. సో మరి మొక్కలు ఇవన్నీ కూడా ఫస్ట్లో లేవు కదా. సో ఆ తర్వాత జీవాల్లో యూనో తయారవుతూ ఉన్న చిన్న కణం నుంచి నెమ్మదిగా తయారైన జీవులు చాలా ఉన్నాయి. వాటిల్లో వెన్నెముక తయారవడం దాన్ని బట్టి కూడా మరి రకరకాల ప్రామాణికాలు తీసుకుంటూ ఉంటాము. సో అలా ఆ జీవాల్లో వెన్నెముకలు, ఎముకలు తయారయ్యే ముందే, ఇంకా చెప్పాలి అంటే డైనోసార్స్ ఈ భూమి మీద తిరిగే ముందే ఏర్పడ్డాయంట. ఎక్కడ? మన హైదరాబాద్లో రాక్స్. సో అందుకే హైదరాబాద్ని సిటీ ఆఫ్ రాక్స్గా పిలిచేవారంట. తెలుసా? అఫ్కోర్స్ అంటే ఇప్పటికీ పిలుస్తున్నారనుకోండి. సో మరి సిటీ ఆఫ్ రాక్స్గా హైదరాబాద్ని మనం తెలుసుకుందాము. ముందు సూపర్హిట్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సర్కార్, వారి పాట నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నమో వెంకటేశ నుంచి. సో ఫ్రెండ్స్, మనము నాము మరి జష్నే హైదరాబాద్ లో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి హైదరాబాద్ గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు సిటీ ఆఫ్ రాక్స్ మరి అంటారు హైదరాబాద్ని అని నేను చెప్పాను కదా. యూనో 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో అంట. యూనో బిలియన్ అంటేనే మరి 100 కోట్లు అలాంటిది. 2.5 బిలియన్ సంవత్సరాలు అంటే ఎంత పెద్ద నంబర్ కదా. నిజంగా 0000 వేసుకుంటూ వెళ్తే చాలా టైమే పడుతుంది. యూనో ఆ అన్ని సంవత్సరాల కంటే ముందే ఇక్కడంట అగ్నిపర్వతం బద్దలవడం వల్ల, అండ్ అంతేకాకుండా దానిలో మార్పులు రావటం వల్ల ఇక్కడ శిలలు, రాక్స్ ఏర్పడడం జరిగిందంట. అవి ప్రత్యేకంగా యూనో పింక్ అండ్ అలాగే గ్రే రంగులో ఉన్న గ్రనైట్స్ అంట. యూనో గ్రే అంటే సిమెంట్ కలర్ ఉంటుంది కదా, కంప్లీట్ అని కాదనుకుండా షేడ్లో ఉంటాయన్నమాట పింక్ అండ్ గ్రే. నెమ్మది నెమ్మదిగా కాలంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, అలాగే ఎండ, వర్షం, డెఫినెట్గా మరి చలికి, నెమ్మది నెమ్మదిగా రకరకాల ఆకృతులు రావడం జరిగిందనమాట. సో అరిగిపోయి తరిగిపోతాయి కదా, అందుకని ఒక్కొక్కటి ఒక్కో షేప్లో భలే గమ్మత్తుగా ఉంటూ ఉంటాయి చూస్తే కనుక. యూనో జనరల్గా మనకి గోల్కొండ కోటలో కానీ, దుర్గం చెరువు దగ్గర కానీ, జూబ్లీ హిల్స్లో కానీ, గచ్చిబౌలిలో కానీ, హైటెక్ సిటీలో కానీ, ముఖ్యంగా కాజాగూడ హిల్స్లో అండ్ ఫక్రుద్దీన్ గుట్టలో, ఇలా చాలా ప్లేసెస్లో రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ రాక్స్ శిలలన్నీ కూడా. ఇవి చాలా అందంగా ఉంటాయి, అందుకే అందరూ సందర్శించి ఆనందించడమే కాకుండా సినిమా షూటింగ్స్ కూడా చాలా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ. మనం యూనో సినిమాల్లో చూసేవి అండ్ సీరియల్స్లో చూసేవి కూడా ఈ శిలలేనన్నమాట కదా. నిజంగా రాక్ సిటీ మరి హైదరాబాద్, అందుకని. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ అన్నయ్య నుంచి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి

0: అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సుల్తాన్ నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము జస్నే హైదరాబాద్ షోలో. నేనే ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్ మరి మనమేమో సిటీ ఆఫ్ రాక్స్గా పిలిచేవారు హైదరాబాద్ని అని చెప్పి ఆ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. యూనో ఈ రాక్స్ శిలలో ఉండే చోట యూనో కొంచెం నిర్మానుష్యంగానే కనిపిస్తూ ఉంటుందనుకోండి. అండ్ అంతేకాకుండా మరి ఓన్లీ శిలలు మాత్రమే మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ చుట్టుపక్కల డెఫినెట్గా మనకి కొన్ని రకాల మొక్కలు అఫ్కోర్స్ మనకి డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఒరిజినల్గా వాటి గురించి తెలిసిన వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్ మొక్కలని తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవి ప్రత్యేకంగానే కాకుండా చూడటానికి ఔషధ మొక్కలు కూడా చాలా ఉంటూ ఉంటాయన్నమాట. బికాస్ యూనో ఈ రాక్స్ శిలలు ఎక్కడైతే ఉంటూ ఉంటాయో కాలక్రమంలో నెమ్మది నెమ్మదిగా దాని చుట్టూ అండ్ దాని లోపల వాటర్ దాచుకుంటుందంట. సో దానివల్ల రకరకాల మంచి మంచి ఔషధ మొక్కలు, అరుదైన మొక్కలు అక్కడ పుట్టుకురావడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో 175కి పైగా అమూల్యమైన మొక్కలు ఉన్నాయట. కానీ అఫ్కోర్స్ కాలక్రమంలో మనకు తెలుసు అభివృద్ధిలో భాగంగా వీటిని తొలగించి రకరకాల కాలనీస్, ఆఫీసెస్ అన్నీ కూడా నిర్మించడం జరుగుతూ వస్తుంది. అండ్ ఇవి రకరకాల షేప్స్లో ఉండటం అండ్ యూనో స్పెసిఫిక్గా దాని గురించి తెలుసుకుని అండ్ వాటిని సందర్శించడం చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంటుంది కదా. నిజం, డెఫినెట్గా వెళ్ళి చూస్తే మనకి తెలుస్తూ ఉంటుంది. యూనో ఒకప్పుడైతే చాలా చాలా సిటీలోనే చాలా ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి, ముఖ్యంగా సిటీ అవుట్స్కర్ట్స్లో అండ్ కొన్ని ప్లేసెస్లో నేను అన్నట్టుగా అంతకుముందు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ డమరుక నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము జష్నే హైదరాబాద్ షోలో. నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి హైదరాబాద్లో శిలల గురించి, మరి హైదరాబాద్ ని సిటీ ఆఫ్ రాక్స్గా అంటారు కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్న శిలల గురించి, రాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మనకు తెలుసు, మరి ఇందాకే అనుకున్నాము, డెవలప్మెంట్లో భాగంగా వీటిలన్నింటినీ తొలగించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కొన్నిటిని రకరకాల పనులకి వాడుతూ ఉంటాము. అఫ్కోర్స్, చిన్న చిన్న ముక్కలుగా చేసి, పౌడర్ కింద చేసి, యూనో, ఇండస్ట్రియల్ పర్పస్ కింద వాడుతూ ఉంటాము. అయితే వీటిని ఎలా అయినా కాపాడాలి అని కొన్ని సంస్థలు పాపం కృషి చేస్తూ ఉన్నాయన్నమాట. అంటే యూనో, ఎప్పుడు కూడా అంతే కదా, దేన్నైనా డెవలప్మెంట్లో భాగంగా కొంతమంది వాడుతుంటాం, కొంతమంది దాచుకుంటూ ఉంటాం, ఇలా రకరకాల జరుగుతూ ఉంటుంది. అలాగే వీటిని మనం ఇలా పెట్టిలో పెట్టో, ఇంట్లో పెట్టో దాచుకోలేం, కానీ ప్రకృతిలోనే ఎలా దాయాలా అని కొన్ని సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయన్నమాట. మరి ప్రతి నెలలో 3 ఆదివారం అంట రాక్ వాక్స్ నిర్వహిస్తూ ఉంటారనమాట. యూనో, ప్రతి దానికి వాక్స్ అని జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ రాక్స్కి మరి రాక్ వాక్ అని కూడా నిర్వహిస్తూ ఉన్నారనమాట. సరదాగా ట్రెక్కింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ శిలలను వారసత్వ సంపదగా భావించటం అనేది, అలాగే భావించి కాపాడడం అనేది జరుగుతుంటుందన్నమాట. ఇంకా ప్రతి ఒక్కటి కూడా రకరకాల మాన్యుమెంట్స్ ఉంటూ ఉంటాయి.

వారసత్వ సంపదగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రమే, అంటే ఓన్లీ ఈ సిటీ అంటే నిజం భారతదేశం మొత్తం కూడా తీసుకుంటే హైదరాబాద్లో మాత్రమే మరి ఈ వారసత్వ సంపదగా భావిస్తారు శిలలను. సో రాక్స్ అనేవి అంత ప్రేమగా జాగ్రత్తగా దాచుకుని కాపాడుతూ ఉంటామన్నమాట. సో అందుకే మరి సిటీ ఆఫ్ రాక్స్గా పిలుస్తూ ఉంటాము హైదరాబాద్ని కదా, నిజం. ఆల్ రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ మున్నా నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో సమావేశమయ్యారు. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్రమైన సహకారంతో కూడిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ఈ సందర్భంగా జయశంకర్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం తమ దేశాలకే కాకుండా ఇతర ప్రాంతాలకు యావత్ ప్రపంచానికి కూడా ప్రభావం చూపిస్తాయని ఆయన అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరుపక్షాలు చర్చించినట్టు మంత్రి గోయల్ తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య నిపుణులకు శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 23వ కాన్వకేషన్ వేడుకలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ది కోసం పలు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ

రెస్పాన్సిబిలిటీ నిధులు అందజేస్తున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పర్యాటక రంగాన్ని రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించాలని రైతులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండవ మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నాము డబుల్ కమీటర్ షోలో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్ మరి డబుల్ కా మీటా షోలోని సెకండ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మరి ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మనం విశేషాలు మాట్లాడుకుంటాం కదా డెఫినెట్ గా మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ టెంపర్ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో రెయిన్బో తో జీవితం రంగులమయం

0: FM Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రేసుగురం నుంచి అండ్ రచ్చా మూవీస్ నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటర్ షోలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో డబుల్ కమీటా షోలో సెకండ్ సెగ్మెంట్ లో డేకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో, ఈ ప్రపంచంలో రకరకాల మొక్కలు జీవ జంతువులు చాలానే ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. అయితే వాటిల్లో అంతరించిపోతున్న జాతులు కూడా ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంటే. మరి ఈరోజు

మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే మార్కోర్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అలా అంతరించిపోతున్న వాటిలో ఇది కూడా ఒకటి. సో ప్రపంచంలోనే యూనో ఒక్కొక్క చెప్పాలంటే ఒక పావు కానీ, ఒక ఆక్స్ కానీ, ఒక సింహం కానీ, ఒక పులి కానీ, రకరకాల రంగుల్లో, రకరకాల డిజైన్స్తో, రకరకాల హైట్స్లో, సైజుల్లో ఉంటాయి కదా. అలాగే మరి మార్కోర్ కూడా అనమాట. మార్కోర్ ఈజ్ నథింగ్ బట్ అది ఒక మేక అనమాట, గోట్. సో కాకపోతే పెద్ద అడవి మేక అనమాట, చాలా చాలా పెద్దగా ఉంటుంది ఆకారంలో. అంతేకాకుండా జుట్టు కూడా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇది మౌంటైన్ ఏరియాస్లో ఉంటుందన్నమాట, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి అక్కడ రకరకాల వాతావరణాలను తట్టుకోవాలి కాబట్టి కొంచెం జుట్టుతో ఉంటుంది. అయితే దీనికి ఇంకో స్పెషాలిటీ ఉందన్నమాట, దానికి ఉన్న పెద్ద కొమ్ములు. సో రెండు కొమ్ములు ఉంటాయి అందరికీ తెలిసిందే, కాకపోతే వాటి కొమ్ములు ఎలా ఉంటాయంటే రకరకాల షేపుల్లో ఉంటాయి, స్క్రూ లాగనమాట. స్క్రూ ఇలా తిరుగుతుంటే మనకి ఎలా అయితే కనిపిస్తాయి దాని మీద గ్రూవ్స్ కదా, అలాగా తిప్పినట్టుగా ఉంటాయన్నమాట, చాలా చాలా పెద్దగా ఉంటాయి.

ఈ మార్క్ హోర్ కూడా అనమాట. మార్క్ హోర్ ఇస్ నథింగ్ బట్ అది ఒక మేక అనమాట, గోట్. సో కాకపోతే పెద్ద అడవి మేక అనమాట, చాలా చాలా పెద్దగా ఉంటుంది ఆకారంలో. అంతేకాకుండా జుట్టు కూడా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇది మౌంటైన్ ఏరియాస్లో ఉంటుంది అనమాట, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి అక్కడ రకరకాల వాతావరణాలను తట్టుకోవాలి కాబట్టి కొంచెం జుట్టుతో ఉంటుంది. అయితే దీనికి ఇంకో స్పెషాలిటీ ఉందన్నమాట, దానికి ఉన్న పెద్ద కొమ్ములు. సో రెండు కొమ్ములు ఉంటాయి అందరికీ తెలిసిందే, కాకపోతే వాటి కొమ్ములు ఎలా ఉంటాయంటే రకరకాల షేపుల్లో ఉంటాయి, స్క్రూ లాగనమాట. స్క్రూ ఇలా తిరుగుతుంటే మనకి ఎలా అయితే కనిపిస్తాయి దాని మీద గ్రూవ్స్ కదా, అలాగా తిప్పినట్టుగా ఉంటాయన్నమాట, చాలా చాలా పెద్దగా ఉంటాయి. అందుకే దీన్ని స్క్రూ హార్న్డ్ గోట్ అని కూడా అంటూ ఉంటారు. మరి ప్రకృతి సమతుల్యం కోసం అది జీవించి ఉండటం చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకని దాన్ని ఎలా పరిరక్షించాలో, ఎలా కాపాడాలో అవగాహన కలిగిస్తారు ఈరోజు. యూనో అయితే ఆసియాలోని మరి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెస్తాన్, అలాగే ఇండియాలో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను అన్నట్టుగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మరి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే కదా ఈ భూమి మీద మరి జీవాలు. సో దీన్ని కూడా డెఫినెట్గా మనం కాపాడుకోవాలి. సో ఈ పెద్ద అతి పెద్ద అడవి మేకని మార్కోర్ అంటారనమాట. మరి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కోర్ సందర్భంగా మనం మాట్లాడుకున్నాం ఆ విశేషాలు. సో మరి రోబో మూవీ నుంచి సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది. ఇప్పుడైతే వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಹೆಚ್ಚು ಎಂಚುಕೋಂಡಿ.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: FM Rainbow 101.9
1: కిక్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు సో ఫ్రెండ్స్ మనము నాము డబుల్ కమీటర్ షోలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్ మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో ఎప్పుడూ కూడా అందరూ హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఎటువంటి యూనో డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉంటాం. అండ్ ఇది మన ఇంట్లోనో మన కాలనీలోనే కాకుండా ఎప్పుడు కూడా మనం ఆన్ ద హోల్ బిగ్ పిక్చర్లో ఆలోచిస్తే కనుక యూనో ఒక స్టేట్, ఒక దేశం, ఆన్ ద హోల్ ప్రపంచం కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి కదా. సో అలాగే ప్రపంచంలో మరి 56 దేశాలు కలిసి పనిచేస్తూ ఉంటాయన్నమాట ఇలాంటి విషయాల కోసమే. అంటే ముఖ్యంగా ఆఫ్కోర్స్ ప్రజాస్వామ్యం కోసం, డెమోక్రసీ, శాంతి ఉండాలని, సమృద్ధి కోసమని ఇలా చేస్తూ ఉంటాము. సో అయితే మరి విడిగా కంటే కూడా ఎప్పుడూ కలిసికట్టుగా పనిచేస్తే మరి ఏదైనా కానీ కష్టమైన పనైనా కానీ సుసాధ్యం చేసేయచ్చు చాలా ఈజీగా. అంతేకాకుండా అవకాశాలని కూడా అందిపుచ్చుకోవచ్చు, అలాగే మరి అభివృద్ధి కూడా త్వరగా సాధించవచ్చు. కాబట్టి ఈ 56

దేశాలు కృషి చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ 56 దేశాలని కలిపి ఒక సమూహం కాబట్టి కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తాయన్నమాట, పిలుస్తూ ఉంటాము. సో మరి ఈ కామన్వెల్త్ దేశాలు భారతదేశం కూడా భాగమే. మరి ఈరోజు కామన్వెల్త్ డే జరుపుకుంటున్నాం కాబట్టి మరి విశిష్టత అందరం తెలుసుకుంటూ ఉన్నాము. సో మరి ఈ 56 దేశాలు కూడా నేను అన్నట్టుగా ఎప్పుడు డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, ఇలాంటి విశేషాలన్నిటి గురించి కూడా చర్చించుకుని అండ్ ప్రణాళికలు, సో లాట్ ఆఫ్ ప్లానింగ్ అంతా చేస్తూ ఉంటారనమాట. మరి 56 దేశాలు కామన్వెల్త్లో భాగం కాబట్టి. సో మరి ఆ విశేషాలు అలా ఉంటే మంచి పాట సిద్ధంగా ఉంది మీ అందరి కోసం, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మిస్టర్ నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324

0: FM Rainbow 101.9.
1: కందిరిగా చిత్రం నుంచి సుపైత్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమిటర్ షోలో, అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ఈ రోజు కొన్ని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. యూనో ఈ రోజుల్లో ఇంచుమించు అందరి దగ్గర అన్ని వస్తువులు ఉంటున్నాయి, అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. దాంతోపాటు కావలసినంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది కదా. సో ఒత్తిడి అనేది వెరీ కామన్ అయిపోయింది అనుకోండి, రకరకాలుగా ఉంటుంది, కొంచెము ఎక్కువ ఏదో ఒక లెవెల్లో ఉన్నప్పటికీ కామన్గా ఉంటుంది. అండ్ దాని ఆ ఒత్తిడి వల్ల తెలియకుండానే రకరకాల రుగ్మతలు వచ్చేస్తున్నాయి మనందరికీ. అలా మన మెదడుకి మరి ఒత్తిడి వచ్చినప్పుడు చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో నెమ్మది నెమ్మదిగా ఏం జరుగుతుంటుందంటే, కొన్ని కేసుల్లో ఆఫ్కోర్స్ అందరికీ కాదనుకోండి, ఎందుకంటే ఒకటే సేమ్ స్ట్రెస్ 10 మందికి ఇచ్చినా 10 మంది 10 రకాలుగా తీసుకుంటూ ఉంటారు దాన్ని. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, అసలు కొంతమంది పట్టే పట్టించుకోరు. సో ఇలా ఉంటూ ఉంటుంది కాబట్టి మెదడు ఒక్కొక్కసారి యూనో ఆలోచన శక్తి, ఫీలింగ్స్, యూనో రియాలిటీ, వాస్తవికతని అర్థం చేసుకోవడంలో కొంచెం అటు ఇటు తడబడచ్చు, ఎందుకంటే వాటిపై ప్రభావం అలా ఉంటూ ఉంటుంది కాబట్టి. సో మరి వీటన్నిటి మీద కూడా డిఫరెంట్గా స్పందించినప్పుడు కొన్ని దానికి పదాలు ఉన్నాయనుకోండి, ఎందుకంటే దానివల్ల ఎక్కువ వాళ్ళు ఊహించుకోవటం, ఏదో రకరకాల ఊహల్లో తేలియాడటం, సరిగ్గా ఆలోచించకపోవడం జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని అన్నట్టుగా రకరకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే పూర్తిగా నయం అయితే చేయలేం, కానీ ఈ కండిషన్ని కంట్రోల్ అయితే తప్పకుండా చేయొచ్చు అని చెప్తున్నారు వైద్యులైన నిపుణులు. సో ఏంటది అంటే కనుక, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కిజోఫ్రీనియా అనమాట. మరి ఈరోజు వరల్డ్ స్కిజోఫ్రీనియా డే సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నార్మల్గా కాకుండా యూనో అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి మన ఏనన్నట్టుగా ఆలోచన శక్తి, ఫీలింగ్స్, రియాలిటీకి దూరంగా ఉండటం, రకరకాల ఉన్నది లేనిది ఊహించుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు యూనో అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ వల్ల కావచ్చు, రకరకాల హెల్త్ కండిషన్స్ వల్ల కావచ్చు, కొంతమందికి జెనెటిక్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ అయితే ఖచ్చితంగా చేయగలం, కంప్లీట్గా నయం చేయలేకపోయినా అని డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారనమాట. సో అది విషయం. మరి ఇప్పుడైతే వి సినిమా నుంచి సూపర్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు డబుల్ కా మీటర్ షో. నేను మీ ఆర్జే అనుష. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి కదా. యూనో డెఫినెట్గా యూనో జీవితంలో ప్రతి ఒక్క బంధం కూడా చాలా చాలా ఇంపార్టెంటే, కానీ కొన్ని చాలా చాలా స్పెషల్గా ఉంటూ ఉంటాయి. మన అమ్మ నాన్నలకి యూనో మనం చాలామంది సిబ్లింగ్స్ ఉండొచ్చు, సింగిల్గా ఉండొచ్చు, ఒక్కరే ఉంటే సంతానం చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు చాలామంది. అయితే ఒక్కరు కాకుండా మరొకరు మనకి తోడుగా ఉంటే అంతకు మించి బాగుంటుంది అని చెప్తూ ఉంటారన్నమాట మరి సిబ్లింగ్స్ ఉన్నవాళ్ళు. అండ్ అందులోనూ మరి ఒక బ్రదర్ ఉంటే కనుక ఆ ఫీలింగే వేరు అని కూడా చెప్తూ ఉంటారు. డెఫినెట్గా ఏ సిట్యుయేషన్లో ఎలా ఉన్నా సపోర్ట్గా ఎప్పుడు సహాయం చేస్తూ మనల్ని సంతోషంగా ఉండేలా చేసేవాళ్ళు ఉండటం డెఫినెట్గా అదృష్టమే కదా. యూనో మన కోసం ఒకరు ఎప్పుడు ఉన్నారు, ఉంటూనే ఉంటారనే భావనే చాలా చాలా ధైర్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది. మరి స్పెసిఫిక్గా బ్రదర్ గురించి ఎందుకు అబ్బా ఈరోజు అంటే, మరి ఈరోజు బ్రదర్స్ డే కదా. సో మరి యూనో బ్రదర్స్ ఉన్న వాళ్ళందరూ అందరికీ కూడా, అండ్ అంతేకాకుండా ఓన్ బ్రదరే కాదు, చిన్నాన్న పెద్ద నాన్న బిడ్డలు అండ్ కజిన్స్ కూడా మనందరికీ బ్రదర్సే కాబట్టి అందరికీ కూడా బ్రదర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. అండ్ మరి అలాగే బ్రదర్స్ సినిమా గురించి సూపర్ హిట్ సాంగ్ కూడా వేస్తున్నాను మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహారాష్ట్రలోని షిరిడీలో ఉన్న సావ్లి విహార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్ తయారీ ప్లాంట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసింది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా వృధా అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల నికర జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో రాష్ట ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశాన్ని

సమీక్షించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ కోర్టులో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతీన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్ అనే 4 పైన నిన్న ఈ ఛార్జిషీట్ దాఖలైంది. వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్ష భవన సముదాయం సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినపడ్డంతో ఒక్కసారిగా భద్రతా భయాలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు వైట్హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ ఆధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి మన స్నాక్ టైంలోకి. సో స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. ఏ కొత్త సినిమాలు రాబోతున్నాయి, రిలీజ్ అవబోతున్నాయి, ఏవి ఎంతవరకు మరి షూటింగ్ పూర్తి చేసుకున్నాయి, కొత్తగా ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారు, మరి మూవీ షూటింగ్లోకి ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. అందుకంటే ముందు మరి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లక్యా నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: FM Rainbow 101.9.
1: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నము స్నాక్ టైమ్ లో ఎండ్. నేను మీ ఆర్జే అనుష. సో స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. నేను చెప్పాను కదా, సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, సమాంతా గారు లీడ్ రోల్లో మరి వస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. అయితే యూనో నెక్స్ట్ మంతే ప్లాన్ అయితే చేశారనమాట రిలీజ్ చేయడానికి టీమ్ మెంబర్స్ అంతా కూడా. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ మరి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. ఇప్పటికైతే మరి ట్రైలర్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. సో రేపు రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో మళ్ళీ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ సినిమాకి మరి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు నందిని రెడ్డి గారు. సో మనకు తెలుసు వాళ్ళ కాంబినేషన్లో ఓ బేబీ చిత్రం రావడం అండ్ మనందరినీ ఎంతగా మరి ఆకట్టుకుందో ఆ మూవీ అండ్ అలాగే మంచి ఎంటర్టైన్ కూడా చేయటం జరిగింది. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అనేది హైప్ అయితే బాగానే ఉందన్నమాట. అందులోనూ అంతకుముందు మనకి పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది. సో జనరల్గా యూనో నీట్గా బాగా రెడీ అయ్యి మనం ఏ ఫంక్షన్కో ఎవరినైనా మీట్ అవ్వడానికో వెళ్తుంటాం. కానీ మరి ఈ పోస్టర్లో అయితే కనుక సమంత గారు ఒక పట్టు చీర కట్టు కొని చేతిలో ఒక గన్ పట్టుకొని చాలా చాలా కోపంగా కనిపిస్తూ ఉన్నారనమాట. ఇదేం కాంబినేషన్ అబ్బా అని అందరికీ డౌట్ వస్తుంటుంది. ఆ పోస్టర్ చూస్తే కనుక సో మరి చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఈ సినిమా అంతా కూడా, కథాంశం అంతా కూడా అని చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా సంతోష్ నారాయణ్ గారు మరి సంగీతం అందిస్తూ ఉన్నారనమాట ఈ చిత్రానికి. సో ఆల్మోస్ట్ అంతా అయిపోతూ ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ కూడా ఎందుకంటే మరి జూన్ 19వ తేదీనే రిలీజ్ చేద్దాము అని అనుకున్నామని చెప్తున్న టీమ్ మెంబర్స్ అంతా. సో మరి ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా సూపర్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఓ బేబీ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM Rainbow 101.9.
1: జబర్దస్త్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి స్నాక్ టైమ్ లో, అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి స్నాక్ టైంలో మాట్లాడుకుంటూ ఉన్నాము ఫిల్మ్ అప్డేట్స్ గురించి. సో మరి ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, మరి ప్రభాస్ గారు చాలా సినిమాల్లో బిజీగా ఉన్నారు షూటింగ్తో, అందులో స్పిరిట్ సినిమాకి సంబంధించి అయితే కనుక అప్డేట్స్ ఎలాగో మరి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోతే కనుక చాలా కొత్తగా, అంటే ఆ కథాంశమే చాలా కొత్తగా ఉంటుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అని చెప్తూ ఉన్నారు దర్శకులు సందీప్ రెడ్డి వంగా గారు. అయితే యూనో ఇదొక పోలీస్కి సంబంధించిన కథ అని చెప్తూ ఉన్నారు. అయితే కనుక యూనో తృప్తి దిమ్రీని దీంట్లో హీరోయిన్గా అయితే తీసుకున్నారు అండ్ షూటింగ్ అంతా చేస్తున్నారు. కానీ మధ్య మధ్యలో ఏమో కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారంట డైరెక్టర్. సో ఇప్పుడైతే కనుక బాలీవుడ్ నుంచి, సో హిందీ మూవీస్ నుంచి సీనియర్ హీరోని తీసుకుంటూ ఉన్నారంట స్పెషల్ రోల్కి కూడా. అయితే యూనో ప్రభాస్ గారి లుక్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనో వైల్డ్గా ఉంటుంది అండ్ మాసీ లుక్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారనమాట. సో డిఫరెంట్ అవతార్లో మీకు కనిపిస్తారు ఆయన అని చెప్తూ ఉన్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ హర్ష్ వర్ధన్ గారు కూడా యూనో చాలా చాలా డిఫరెంట్ మ్యూజిక్ే ప్లాన్ చేస్తూ ఉన్నాము, బికాజ్ ఆ స్టోరీ అంతా కూడా మంచి హైప్ ఇస్తూ మరి చూపించాలి కాబట్టి మంచి బ్యాక్గ్రౌండ్ అది ఉండాలి అండ్ దానికి సంబంధించి వర్కౌట్ అంతా జరుగుతుంది కాబట్టి మొత్తానికైతే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవ్రీథింగ్ అంతా. ఇప్పుడు దాకా చూడని కొత్త రూపంలో చూస్తారు మీరు, హీరోని అయితే ఉంది, హీరోయిన్ అయితే ఉంది, మొత్తం స్టోరీ మొత్తాన్ని కూడా అని చెప్తూ ఉన్నారనమాట. మరి సందీప్ రెడ్డి వంగా గారు చెప్పిన విశేషాలన్నీ తెలుసుకోవడానికి టైం ఉంది, కానీ సూపర్ హిట్ సాంగ్ వినడానికి టైం ఏం అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి నుంచి, వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: Welcome back. మేరు ఇంటర్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM Rainbow. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నమ్ము స్నాక్ టైంలో నేను మీ ఆర్జే అనుష్.

సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, యూనో మరి రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతో బిజీగా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ అంతా కూడా షూటింగ్ జరిగిపోతూ ఉంది, చివరికి వచ్చేసింది. అంతేకాకుండా మరి నెక్స్ట్ మంతే ప్లాన్ చేశారు, రిలీజ్గా అన్నిటికీ ఏర్పాట్లు కూడా చేసేస్తూ ఉన్నారు, మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు యూనో స్పెషల్ పాట చిత్రీకరించడం జరిగిందనమాట. సో దీంట్లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు, అది కూడా తెలిసిందే. అయితే శృతి హసన్ గారు, రామ్ చరణ్ గారు, అలాగే జాన్వీ కపూర్ గారు ముగ్గురు మీద ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం జరిగిందన్నమాట. సో అది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కొన్ని స్పెషల్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనమాట. అయితే యూనో ఎప్పుడూ కూడా అన్ని సినిమాలు అన్ని పాటలకి ఏ స్థానం అయితే ఉంటుందో, ఒక స్పెషల్ సాంగ్కి, అంతే ప్రత్యేకమైన సాంగ్కి మరి అంత బాగా రెస్పాన్స్ ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేకాకుండా యూనో ఎప్పుడూ కూడా సందర్భానుసారం వస్తుంది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అని అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ప్రత్యేక గీతం అంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు మరి స్పెషల్గా ఈ స్పెషల్ సాంగ్ని స్పెషల్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారనమాట. మరి ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా కాస్త టైం పడుతుంది. సూపర్ హిట్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఎవడు నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: FM Rainbow 101.9.
1: వాల్టర్ వీరయ్య చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నమో స్నాక్ టైమ్ లో నేను మీ ఆర్జే అనుష. మనమేమో మరి స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, యూనో, ఎప్పుడూ కూడా చాలా డిఫరెంట్గా కథ కానీ కథాంశం కానీ పాత్ర కానీ ఉండేలా చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానని చెప్తూ ఉంటారు ఎప్పుడు సత్యదేవ్ గారు. సో మరి సత్యదేవ్ గారు ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకి రాబోతూ ఉన్నారు. అయితే యూనో అజయ్ నాగ్ గారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కనుక చాలా రోజులైంది నామకరణం అయితే చేయలేదు, కానీ ఇప్పుడు సమవర్తి అనే టైటిల్ని అయితే ఫిక్స్ చేసేయడం జరిగిందనమాట టీమ్ మెంబర్స్ అంతా కూడా. అయితే టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ మరి పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ పోస్టర్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా కాస్త డిఫరెంట్గానే ఉందన్నమాట. అంటే యూనో ఎప్పుడైనా ఎవరైనా మన మీదకి అటాక్ చేయడానికి వచ్చారనుకోండి, డెఫినెట్గా ఎవరైనా భయపడతారు, కాస్త కంగారు అయితే డెఫినెట్గా పడుతూ ఉంటారు. కానీ ఈ పోస్టర్లో మాత్రం సత్యదేవ్ గారు అస్సలు ఏం భయపడకుండా కూల్గా మ్యూజిక్ వింటూ ఉన్నారనమాట హెడ్ ఫోన్స్తో. అది ఎలా అంటే చుట్టూ బోల్డ్ అంతమంది కొడవలతో నించు ఉన్నారనమాట, అంటే కత్తులు గొడ్డలు ఇలాంటి వాటితో నించొని మరి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఆయన ఏమో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉన్నారు, కూల్గా అనమాట కనిపిస్తుంది. సో ఇదేంటబ్బా అంటే డెఫినెట్గా మరి సమవర్తి చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయాలని చెప్తూ ఉన్నారు మన టీమ్ మెంబర్స్ అంతా. నిజమే, మరి ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ డిఫరెంట్ ట్రై చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆయన. అండ్ అంతేకాకుండా అలాగే అయితేనే నేను నటిస్తాను సినిమాలు అని చెప్తూ ఉంటారు సత్యదేవ్ గారు. సో డిఫరెన్స్ ఉండాలి కదా ఒక మూవీకి ఇంకో మూవీకి అని చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. ఎప్పుడైతే మరి సరిలేరు నీకెవరు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144545 ద్వారా పొందవచ్చు.

0: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800-117-0180-11-07-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, స్టూడియో క్లాక్ లో 5 అయింది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4,000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. హైదరాబాద్లోని మెహదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పరిసరాల్లో ఈరోజు, రేపు రాత్రి వేళల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులుంటాయని జాయింట్ కమిషనర్ జోయల్ తెలిపారు. మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణం, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై సీసీ కెమెరాల ఏర్పాటు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్టు సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. ఈ డ్రైవ్లో భాగంగా 294 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్దికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 4వ రోజు తర్వాత 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. ఇరాన్, అమెరికాల మధ్య యుద్దం ముగింపు చర్చలు వేగవంతమయ్యాయి. ఇరు దేశాలు 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఐపీఎల్లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. సాయంత్రం 2వ మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్లోకి. సో మరి మంచి మంచి పాటలు వింటూ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వింటూ అలా అలా ఎంజాయ్ చేసేద్దాము. మరి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ తండేల్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ భర్త మహాశయలకు విజ్ఞప్తి అండ్ పుష్ప టూ మూవీస్ నుంచి. సో ఫ్రెండ్స్, మనము నవ్వు తాజా ట్యూన్స్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, హ్యాపీ హ్యాపీగా మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్ అన్ని కూడా వింటూ ఉన్నాం కదా. నిజమే, అయితే యూనో లేటెస్ట్గా జరిగే పరిణామాలకు సంబంధించి కూడా మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అఫ్కోర్స్ మనకి తెలుసు, అక్కడక్కడ కాస్త ఆశీర్వచనంలాగా మరి చినుకులు పడుతూ ఉన్నా కొంచెం రిలీఫ్ వస్తున్నప్పటికీ కూడా హీట్ వేవ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. చాలా చాలా ఎండలుగా ఉన్నాయి. అందులోనూ మరి రేపటి నుంచి రోహిణి కార్తి స్టార్ట్ కాబట్టి ఆల్మోస్ట్ యూనో జూన్ ఫస్ట్ వీక్ దాకా ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఈ అన్ని రోజులు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ పీక్ సమ్మర్ కాబట్టి ఆ తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా టెంపరేచర్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు దాకా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో టూ మచ్ హీట్ మరి ఉంటుంది కాబట్టి ఈ టైంలో, సో మార్నింగ్ 11 నుంచి ఇంచుమించు 4:30 దాకా వెళ్లకుండా అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు డెఫినెట్గా మనం తీసుకోవాలి. వాటర్ బాటిల్ క్యారీ చేయండి, గొడుగు వేసుకోండి. బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళైతే కవర్ చేసుకోండి. అఫ్కోర్స్ కార్లో అయితే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఏసీ ఉంటుంది కాబట్టి. ఎలా అయినా కానీ యూనో జాగ్రత్తగా వెళ్ళి రావాలి కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా పడాలి నేను స్పెషల్గా కోరుకుంటూ. సుపైత్ సాంగ్ అయితే సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ టిలు స్క్వేర్ నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

సో ఫ్రెండ్స్, తాజా ట్యూన్స్ లో యూనో మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. సో యూనో ఎప్పుడు తాజాగా ఉండాలి అంటే యూనో ఎప్పుడు మనం కూల్గా ఉండాలి. అఫ్ కోర్స్ ఫిజికల్గానే కాదు, మెంటల్గా అంతా కూడా కూల్గా ఉండాలి. అందులోనే ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఉండడం అంటే కాస్త కష్టమే అనుకోండి, ఐ అండర్స్టాండ్. కానీ యూనో ఎప్పుడు కూడా బాడీ హీట్ పెరగకుండా చూసుకోవాలి. అఫ్ కోర్స్ కండిషన్డ్గా ఉన్నప్పుడు అంటే ఎయిర్ కండిషన్లో ఉన్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు, మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. బట్ బయట మాత్రం అలాంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి బయట మీరు ఉన్నప్పుడు కాస్త యూనో బాడీ టెంపరేచర్ పెరిగినా డిఫరెంట్గా ఫీలింగ్ వస్తున్నా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. షేడ్లోకి వెళ్ళండి ముందు, ఎండలోకి కాకుండా. అందులోనూ చుట్టూ మంచి పెద్ద చెట్లు ఉంటే కనుక ఆ చెట్టు కిందకి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు మీరున్నా కానీ సరిపోతుంది. వై? బికాజ్ యూనో చెట్టుకి న్యాచురల్గా హీల్ చేసే పవర్ ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. డైరెక్ట్గా అది చేయదనుకోండి, అది విడుదల చేసే వాయువుల వల్ల అది మనం పీల్చుకోవడం వల్ల అలా అలా కూల్ అయిపోతామంట. అయితే యూనో జస్ట్ ఆ షేడ్ కిందకు వెళ్ళేటప్పటికే మనకు హాయిగా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు చేస్తే కనుక బెటర్గా ఉంటుంది. ఐ అండర్స్టాండ్, మనకు కాస్త తక్కువ ఉంటాయి చెట్లు అవి కూడా యూనో, బట్ ఎక్కడో చోట కాస్త చెట్టు కనిపిస్తే కనుక ట్రావెలింగ్ చేసేటప్పుడు టైం ఉంటే అక్కడ ఒక 5 నిమిషాలు ఆగి వెళ్తే బెటర్ అనమాట. సో ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు చాలా బాగా పనిచేస్తుందంట. ఇది బెస్ట్ ఫ్రీగా వచ్చే ఉపశమనం అనమాట, కష్టపడకుండా కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మ్యాథ్ సినిమా నుంచి సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది. వింటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం

అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-11-7800-1800-11-7800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని సందేశాన్ని రికార్డు చేయండి.

0: FM Rainbow 101.9
1: మేరు ఉంటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మన స్టూడియో క్లాక్ లో 5:45 ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికకి సమయం అయింది. ఈరోజు నడుము నొప్పి నివారణ చర్యలు గురించి డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ జీకే రెడ్డి పులకం గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఈ రోజుల్లో మనం ఎక్కువగా వినేది, తరచుగా వినేది నడుము నొప్పి అనే సమస్య. డాక్టర్ గారు, ఈ నడుము నొప్పి రావడానికి గల కారణాలేమిటి?
1: ఇవాళ యూజువల్గా మనకి నడుము నొప్పి అనేది ఇవాళ ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో టైంలో బాధపడుతూనే ఉంటారు. ప్రతి ఇంట్లో లేదని చెప్పే సమస్య కాదు ఇది. దాదాపుగా అంత తీవ్రంగా ఎక్కువ మంది బాధపడే సమస్యగా ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం. ఈరోజు చూసినట్లయితే జీవనశైలి ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం. వాటిలో ప్రధానంగా ఈ నడుము నొప్పిని మనం పరిగణించాల్సిన పరిస్థితులు ఏంటి, అసలు ఇది నొప్పి రావడానికి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే వయసు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ వయసులో వచ్చింది, ఏ సమయంలో వచ్చింది. ఇవాళ చూసినట్టయితే మనకి జీవన విధానం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఒక మెకానికల్ లైఫ్, ఎటువంటి రెస్ట్ లేకుండా పరిగెత్తి పనిచేసే విధానం ఉంది. అట్లాగే ఇప్పుడు బైక్ డ్రైవ్ చూస్తుంటాము, రోడ్ హామ్స్ వస్తుంటాయి, రోడ్ గతుకుల రోడ్లో బైక్ డ్రైవ్ ఎక్కువ గంటల తరబడి వెళ్ళడం, ట్రాఫిక్ ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అట్లాగే బస్ ప్రయాణాలు కానీ, ప్రయాణాలు చేసే జీవన విధానం ఎక్కువైపోయింది. అదేవిధంగా బరువులు మోయటం కానివ్వండి, ఇంకొకటి మనకి ఎక్కువ స్టెప్స్ ఎక్కడం, దిగడం, ఎక్కువ కింద కూర్చొని లేవడం, శరీర బరువు అధికంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ నడుము నొప్పికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏమవుతుందంటే మనకి శరీరగతంగా ఉండే బలం మీద ఆధారపడకుండా వాళ్ళు చేసే పని చాలా ఎక్కువగా అతిగా బరువైన పనులు చేయడం కానివ్వండి, అట్లాగే శరీర పోషణ మీద ధ్యాస పెట్టకపోవడం. ఇప్పుడు మనం కాల్షియం అని చెప్తుంటాము, అట్లాగే శరీర ధాతువులు అంటాం, ఆయుర్వేద పరంగా మేము ధాతువులు అంటాం, సప్తధాతువులు, రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము. ఈ ధాతువుల్లో అస్థి ధాతువు ఏదైతే ఉంటుందో, ఈ అస్థి ధాతువు పోషణ సరైన క్రమంలో అస్థి ధాతువు పోషణ సరిగా అందకపోవడం చేత ధాతువు అనేది బలహీనపడడం స్టార్ట్ అవుతుంది. దానిలో మనం ఎక్స్రేలు చూసినట్లయితే మనకి కాల్షియం తగ్గడం కానివ్వండి, ఆస్టియోపీనియా అని, ఆస్టియోపోరిసిస్ అని ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాం. ఆయుర్వేద పరంగా మేము ధాతువు సరిగా పోషణ జరగట్లేదని చెప్పుకుంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ధాతువు బలంగా లేని సమయంలో అత్యధికంగా బరువులు ఎత్తడం కానీ, అతి ప్రయాణాలు చేయడం కానివ్వండి, నడుము మీద బరువు పడే విధంగా ఎక్కువగా శ్రమ చేయడం కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందంటే ఎముకలు బలహీనత పడడం వల్ల, ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అక్కడున్న కణజాలంలో కూడా శ్రమకు గురై ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట.
0: డాక్టర్ గారు, మీరు చెప్పారు వాళ్ళకి శారీరక బలం లేకపోవటం కూడా ఒక కారణమని. అయితే మన ముందు తరం వారు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనుల మీద, వ్యవసాయం మీద ఆధారపడేవారు, కానీ వారు పొలం పనులు నిరంతరంగా చేస్తూ చాలా బలంగా దృఢంగా ఉండేవారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా నడుము నొప్పి ఎక్కువగా బాధిస్తుంది?
1: ప్రధానంగా చూస్తున్నట్టయితే మనకి ఆహార అలవాట్లు ప్రధానంగా చెప్పుకోవచ్చండి. వాళ్ళ ఆహార అలవాట్లు వేరు, అట్లాగే వాళ్ళకి దొరికిన పదార్థాలు వేరు. ఇప్పుడు మనకు

0: తీసుకున్న ఆహారం మనకు మన జీవన శైలి మన జీవన విధానం పూర్తిగా వెస్టర్నైజ్ అయిందని చెప్పచ్చు. తెలియకుండానే మనకి యూజువల్గా వాతావరణ పరిస్థితులు అట్లాగే ఋతువుల పరంగా మన ఆహారం తెలియకుండానే మన పర్టికులర్గా మన ఇండియన్ ఫుడ్ అనేది తెలియకుండానే ఋతువుల పరంగా మన ఆహారం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఫ్రూట్స్ దగ్గర నుంచి దొరికే పదార్థాల వరకు కూడా ఏది కూడా ఒక సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లు అన్నీ దొరికే పరిస్థితులు వచ్చేసినాయి. సో అదేవిధంగా ఆయుర్వేద పరంగా మేము కొన్ని శరీరగతంగా ఉండే దోషాలు ప్రకృతి దేహ ప్రకృతి అట్లాగే దేశము కాలము అని చెప్తాం. సో ఈ కాలానుగుణంగా మన ఆహార అలవాట్లు ఎప్పుడైతే మారిపోయి పూర్తిగా విరుద్ధమైన ఆహారం తీసుకోవడం మొదలు పెట్టామో శరీరగతంగా ఉన్న ధాతువులు కూడా బలహీనపడడం స్టార్ట్ అయింది. అదేవిధంగా అంత పూర్వం ఉన్న వ్యక్తుల యొక్క శరీర దారుఢ్యం అనేది ఇప్పుడున్న వ్యక్తుల్లో లేదని చెప్పచ్చు. దానికి అనుగుణంగానే వాళ్ళు శరీరం మీద విపరీతమైన ప్రభావం పడుతూ వ్యాధులు బారిన పడుతున్నారు.
1: డాక్టర్ జీకే రెడ్డి గారు, అసలు ఈ నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
0: కారణాల్లో ప్రధానంగా చూసినట్టయితే మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న అన్నిటితో పాటుగా లాంగ్ సిట్టింగ్ జాబ్స్ అని చెప్తుంటాం, అట్లాగే లాంగ్ స్టాండింగ్ జాబ్స్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ధాతులు వీక్గా ఉండడం కానివ్వండి, వీటికి తోడు ప్రయాణాల వల్ల జరిగే డిస్టర్బెన్సెస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అట్లాగే స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. శరీరగతంగా దృఢంగా లేని వాళ్ళు స్పోర్ట్స్ ఇంజురీస్ అయితే కొంతమంది రికవరీ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు, చాలామంది అట్లాగే మళ్ళీ వాళ్ళ మొత్తం కూడా స్పోర్ట్స్ను వదిలివేసి మళ్ళీ నార్మల్ రెగ్యులర్ జీవనంలోకి రావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి.
1: డాక్టర్ గారు, ఈ నడుము నొప్పికి ఎటువంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి?
0: సో యూజువల్గా నడుము నొప్పి మనకి సాధారణంగా నడుము క్యాచ్ అవ్వడం, నడుము పట్టేసిందని చెప్పడం, నిద్రలో పట్టేయడం, లేకుంటే ఏదైనా వస్తువు పైకి లిఫ్ట్ చేసేటప్పుడు సడన్గా నడుము లాక్ అయిపోయినట్టు క్యాచ్ అయిపోయినట్టు సాధారణంగా చాలామందిలో చూస్తుంటాం, మనం వింటూ ఉంటాం. సో అటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక దగ్గరే నొప్పి లొకేటెడ్ పెయిన్ అంటాం, కేవలం ఒకే దగ్గర నొప్పి వచ్చి వాపు కానీ ఏమి లేకుండా నొప్పి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రేడియేటింగ్ లేకుండా ఒక దగ్గరే నొప్పి ఉన్నప్పుడు కొద్దిగా రెస్ట్ ఇస్తే పూర్తిగా నార్మల్ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా నడుము క్యాచ్ అయినాయి అంటే ఒక 2-3 డేస్లో నార్మల్ అయిపోతుంటారు. యూజువల్గా ప్రథమ చికిత్సతోనే చాలా వరకు నార్మల్ అయిపోతారు. ఇంట్లో ఏదైనా ఆయిల్ మసాజ్ చేయడం కానివ్వండి, ఏదైనా బామ్ అప్లై చేయడం కానివ్వండి, వీటితోటి పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా నొప్పి 2-3 వారాలు బాగా ఇబ్బంది పెట్టుట, వాళ్ళు ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు తగ్గడం, మళ్ళా అదే పరిస్థితులు నొప్పి రావడం, ఇటువంటి రిపీటెడ్గా జరుగుతుంటే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయాల్సిన పరిస్థితి కాదు, ఇమీడియట్గా దాన్ని డాక్టర్కి సంప్రదించి దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలి?
0: ఇప్పుడు నడుము క్యాచ్ ఏదైతే నొప్పి మోర్ దాన్ 2-3 వారాలకు మించి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఆ నొప్పి తీవ్రత అనేది పరిస్థితులు ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంటే ఎవరైనా డాక్టర్ని సంప్రదించినప్పుడు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి లోకలైజ్డ్ పెయిన్ ఉందా, లేకుంటే వాళ్ళకి సింపుల్గా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం ఆయుర్వేద పరంగా మేము కటివాతము అంటాం, ఇది వాతానికి సంబంధించి ఉందా లేకుంటే ఏమైనా ఇంజురీస్ సంబంధం ఉందా, ఇవన్నీ కూడా ఒకసారి ఆహార అలవాట్ల నుంచి వాళ్ళ జీవన శైలి అట్లాగే వాళ్ళ ఆహార అలవాట్లు శరీరగతంగా ఉండే దేహ ప్రకృతి ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత వ్యాధి నిర్ధారణ చేసుకుంటూ ఉంటాం. అలా కాని పక్షంలో నొప్పి బాగా తీవ్రంగా ఉంది, ఒక దగ్గర నుంచి కాళ్ళు, ఇఫ్ సపోజ్ నడుము నొప్పి సెంట్రల్ పాయింట్ నుంచి మనకి లెఫ్ట్ ఆర్ రైట్ మొత్తం కాళ్ళంతా కూడా తిమ్మిరి పట్టినట్టు నొప్పి లాగడం, లేకపోతే వాళ్ళు కాలు స్ట్రైట్గా పెట్టలేకపోవడం, నడిచేటప్పుడు కుంటుతూ నడవడం, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం మనం ఏమాత్రం అశ్రద్ధ చేయాల్సింది కాదు. ఒకసారి పరీక్ష చేసుకున్నట్టు మనకి సింపుల్గా లెగ్ రైజింగ్ టెస్ట్ అని ఇట్లా సింపుల్ కొన్ని మోడర్నైజ్డ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అవి చేసుకుంటూ కూడా మనం తీసుకోవచ్చు. లేని పక్షంలో సింపుల్ ఎక్స్రే చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎముకల మధ్యలో స్పేస్ తగ్గడం ఏమన్నా జరిగిందా, IVDS అంటాం, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ స్పేస్ అని చెప్తాం. అంటే వెన్నుపూసలు ఏవైతే అలైన్మెంట్ ఉందో మెడ నుంచి నడుం వరకు ఉన్న వెన్నుపూసలు 33 వెన్నుపూసల్లో మనకి సర్వైకల్ దగ్గర 7, డార్సల్ వర్టిబ్రాస్ 12, అట్లాగే కింద లంబార్ వర్టిబ్రాస్ 5 అని చెప్తాం. ఈ వెన్నుపూసల అలైన్మెంట్ ఒకదానికి ఒకదానికి మధ్యలో డిస్క్ అనేది ఒక కార్టిలేజ్ ఫైబర్ ఉన్న బిళ్ళ లాంటిది ఉంటుంది, దాని పైన కింద ఎముకల మధ్యలో ఉంటుంటుంది. ఈ స్పేస్ కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఒత్తిడి గురై ఆ డిస్క్ అనేది జారి బయటకు వస్తుందో కరెక్ట్గా మనకి బ్రెయిన్ నుంచి వచ్చే స్పైనల్ కార్డ్ బంచ్ ఆఫ్ నర్వ్స్ మీద ఒత్తిడి పడి ఆ నరం పాస్ అయినంత దూరం కాళ్ళు తిమ్మిరి పడడం, ఇటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. సో ఇమీడియట్గా అదేమవుతుందంటే మనకి ఒక ఎక్స్రేలో IVDS మెయింటైన్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఇంకొకటి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు MRI చేసుకోవచ్చు, MRI లంబార్ స్పైన్ అంటాం, MRI డార్సల్ స్పైన్ అంటాం, MRI సర్వికల్ స్పైన్ అంటాం. ఇవి చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ డిస్క్ బల్జ్ అనేది ఉంది, ఎక్కడ నవ్వు కంప్రెషన్ అనేది తీవ్రంగా ఉంది, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ ఉందా, హెర్నియేషన్ ఉందా, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా మనకి MRIలో వివరంగా తెలుస్తాయి. దాన్ని ఉన్న తీవ్రతను బట్టి మన చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో ప్రధానమైన చికిత్సా విధానాలు ఎర్లీ స్టేజ్లో ఉంటే మాత్రం చాలా తొందరగా నార్మల్ అవడానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, సాధారణంగా నడుము నొప్పి అనగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఇసుకతో కానీ ఉప్పుతో కానీ లేకపోతే వేడి నీళ్ళతో కానీ కాపురం పెట్టడం చేస్తుంటారు, ఇది ఎంతవరకు చేయాలి, లేకపోతే ఇటువంటివి చేయకూడదా, దీనికన్నా సమస్య పెద్దది అని వాళ్ళు

0: ఏదన్నా సింపుల్ గా గుర్తించడానికి ఏదన్నా అవకాశం ఉందా?
1: ఖచ్చితంగా అండి. ఇప్పుడు యూజువల్గా పూర్వం చేసే కొన్ని పద్ధతులు ఇప్పుడు చేయడం అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. శరీరగతంగా దారుఢ్యత, అట్లాగే ఎముకల్లో ఉండే బలం వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ జరిగే తీవ్రమైన పరిణామాలు అంటే మనకి ఏదైతే ఇంజురీ కానీ నడుము లాక్ అయ్యే విధానం, అంటే నొప్పి వచ్చిన విధానం ఏ పరిస్థితిలో వచ్చింది, పడుకోవడం లేచేట క్రమంలో పట్టిందా, ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు పట్టిందా, లేకపోతే ఏమైనా పడి కింద పడి ఏమైనా రోడ్ యాక్సిడెంట్స్లో ఇట్లా జరిగిందా అనే పరిస్థితుల మీద ఆధారపడి ప్రథమ చికిత్సలు అనేది చేసుకోవాలి. ఎమర్జెన్సీ అక్యూట్ పెయిన్ ఉంటే మాత్రం ప్రథమ చికిత్సలు, ఇంట్లో చేసే ప్రథమ చికిత్సలు కొంతవరకు అవసరం ఉండదని చెప్పచ్చు. ఎందుకంటే ఇమీడియట్గా మనం దాన్ని కేర్ తీసుకొని దానికి జాగ్రత్తలు తీసుకుంటూ ఆయుర్వేద పద్ధతిలో కానీ లేకుంటే ఏదైనా ముందు ప్రథమ చికిత్సలు చేసే కంటే ముందు వ్యాధి తీవ్రత అనేది పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం చికిత్స చేసినట్టయితే పేషెంట్కున్న పరిస్థితి ఏంటో తెలియకుండా మనం పూర్వం ఉన్న పరిస్థితిలో చేసినట్టు మసాజ్ చేసే విధానం కానివ్వండి, ఎక్కువ హృదయ విధానం కానివ్వండి, అది ఎప్పటికీ అన్ని పరిస్థితుల్లోనూ అందరికీ పనికిరాదని చెప్పచ్చు.
0: సాధారణంగా డాక్టర్ గారు, ఏదైనా బరువు లేపాలంటే మనం నడుము వంచి ఇట్లా బరువు లేపుతుంటాం, అది సరైన విధానమేనా?
1: యూజువల్గా ఈ వెయిట్స్ లిఫ్ట్ చేసే విధానం కూడా కొంత శరీరాన్ని మనం పరిస్థితులను బట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంప్లీట్గా బ్యాలెన్స్గా ఉండి రెండు లెగ్స్ కూడా కొద్దిగా కిందికి కంప్లీట్గా బెండ్ అయ్యి కంప్లీట్ లంబార్ మీద ఒత్తిడి పడకుండా ఉండే విధంగా నీస్ అండ్ థైస్ మీద బరువు వేసే విధంగా వెయిట్స్ తీసుకున్నట్టయితే మనకి నడుము మీద ఇటువంటి పరిస్థితులు బారిన పడకుండా ఉంటాం అన్నమాట.
0: ఇప్పుడు కారులో డ్రైవ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఆఫీసులో కూర్చునేటప్పుడు కానీ ఆ కూర్చునే విధానం సరైనది కాకపోతే నడుము నొప్పికి కూడా ఇదొక కారణం అవుద్ది అంటారు.
1: 100% రావడానికి అవకాశం ఉందండి.
0: అది ఎలా కూర్చోవాలంటారు డాక్టర్ గారు?
1: సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి, అట్లాగే మనకి లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, సపోజ్ మా ప్రొఫెషన్ తీసుకోండి, డాక్టర్స్ తీసుకోండి, అట్లాగే మీరు గంటల తరబడి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు కూర్చొని. సో కూర్చునే క్రమంలో ఏమవుతుందంటే మనం వెనుక నడుము దగ్గర లంబార్ రీజన్ అంటాం, కటి ప్రదేశంలో ఖచ్చితంగా సపోర్ట్ ఉండే విధంగా కూర్చోవాలి. అది కూడా మనకి యూజువల్గా ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు, తొందరలో ఉన్నప్పుడు ఏంటంటే ముందుకు జరిగి కూర్చొని హిప్స్ మీద బరువు వేసేసి గబగబా పనిచేసుకునే విధానం అలవాటు అయిపోయి ఉంటుంది. అలా కాకుండా చైర్లో కంప్లీట్గా వెనుక జరిగి థైస్ మీద బరువు వేస్తూ వెనుక నడుముకు సపోర్ట్ ఉండే విధంగా ఒక పిల్లోనో లేకుంటే ఎలివేటెడ్ చైరో పెట్టుకొని కూర్చోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు బారిన పడకుండా ఉంటాం అన్నమాట. ఈవెన్ కార్ డ్రైవ్లో, కారులో కూడా అదే విధమైన పరిస్థితులు చూసుకోవాలి మనం.
0: డాక్టర్ గారు, మన ఆయుర్వేదంలో ఈ నడుము నొప్పికి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి?
1: ఒక్కసారి వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాధి తీవ్రత ఎలా ఉంది, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ అట్లాగే ధాతువుల పరంగా చేసే కాల్షియం కానీ వైటమిన్స్ కానీ ఇవన్నీ ఒక్కసారి దేహ ప్రకృతి పేషెంట్ పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత మా వ్యాధి తీవ్రత ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి ఆయుర్వేద పద్ధతిలో దీన్ని మేము కటివాతము లేకపోతే కటిగ్రాహము అని చెప్తూ ఉంటాం. సో ఈ పరిస్థితిలో వ్యాధి తీవ్రత చూసిన తర్వాత చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో మనకి పంచకర్మ విధానంలో చికిత్సా విధానాలు ఉంటాయి. ఇది ప్రధానంగా వాతం చేత వచ్చే వ్యాధి కాబట్టి కటివాతం అని చెప్తాం. ఈ వాతానికి చికిత్సా విధానాలు ఆయుర్వేద పరంగా మనకి వస్తికర్మలు అంటాం. వస్తి అంటే నథింగ్ బట్ ఈ పేగును శుభ్రం చేసే విధంగా వాతాన్ని తగ్గించే విధంగా చికిత్సా విధానాలు ఉంటాయి. సో ఈ వాతాన్ని తగ్గించే విధంగా చేసే చికిత్సా విధానాల్లో ప్రధానంగా వస్తికర్మలు ఆయుర్వేదంలో చెప్పబడినాయి. ఈ చికిత్సా విధానాలు 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 28 రోజులు వ్యాధి తీవ్రతను బట్టి మనం ఆ పేషెంట్ యొక్క స్థితిని బట్టి మనం మేము ఆ చికిత్స ఎన్ని రోజులు అవసరం అనేది చెప్తూ ఉంటాం. అది డైలీ హాస్పిటల్లో వ్యాధి తీవ్రత ఒకవేళ పేషెంట్ మొబిలిటీ లేదు, చాలా ఇబ్బంది తీవ్రమైన బాధతో ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఇన్హౌస్ అడ్మిషన్ చేసి హాస్పిటల్లో ఉదయం సాయంత్రం కూడా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 1 అవర్ ట్రీట్మెంట్ చికిత్సా పరంగా అక్కడ ఉన్న కండరాలకు బలాన్ని ఇచ్చే విధంగా చికిత్స చేస్తూ అదేవిధంగా డిస్క్ కానీ అట్లాగే ఎముకల మధ్యలో ఉన్న స్పేస్ మెయింటైన్ అయ్యే విధంగా కొన్ని చికిత్సా పద్ధతులు ఆయుర్వేదంలో కటి వస్తి అని చెప్పి, అట్లాగే పత్రపిండ స్వేదం అని చెప్పి, అట్లాగే మనకి పిండ స్వేదం అని చెప్పి, వస్తికర్మలు అని చెప్పి ఇట్లా చికిత్సా విధానాలు ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని చికిత్సలు అవసరం ఉండదు. వ్యాధి తీవ్రతను బట్టి పేషెంట్ యొక్క స్థితిని బట్టి ఆ చికిత్సా విధానాలు ఏమేమి అవసరం అనేది ఒక వైద్యుడు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఆ చికిత్సలు ఒక 14 రోజులు ఇట్లా చూస్తున్నట్టయితే పేషెంట్ దాదాపుగా అన్ని రకాల పరిస్థితుల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది.
0: ఆయుర్వేద చికిత్సా విధానంలో కేవలం ఉపశమనం మాత్రమే ఉంటుందా లేకపోతే పూర్తి ట్రీట్మెంట్ జరుగుతుందా?
1: పూర్తి చికిత్స అని చెప్పచ్చండి. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో పేషెంట్ కనుక ఖచ్చితంగా మనం డయాగ్నోస్ చేసుకుని చూసుకున్నట్టయితే ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్ కొంతమందికి ఇప్పుడు అనస్థీషియాలో ఫెయిల్ అయిన కేసెస్ కొంతమంది ఉంటారు, ఎల్డర్లీ పీపుల్ కూడా. మనం ఆయుర్వేద చికిత్సా విధానంలో చికిత్స చేసుకుంటూ వాళ్ళని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చిన పేషెంట్స్ చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. మా ఎక్స్పీరియన్స్లో చాలామంది అనేక మందిని చేయడం జరిగింది. అట్లా అనస్థీషియా ఫెయిల్ అయ్యి సర్జరీ అవసరం లేదన్న వాళ్ళకి కూడా మేము మామూలు ఆయుర్వేద పద్ధతులతోటి పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
0: డాక్టర్ గారు, ఈ నడుము నొప్పి వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
1: ప్రధానంగా ఈ నడుము నొప్పిని కటివాతం అని చెప్తాం కాబట్టి వాతకరమైన ఆహారాలు దూరం చేయాలి. ముఖ్యంగా దుంపజాతి పదార్థాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, అట్లాగే నూనెలో బాగా డీప్గా వేపుడు చేసిన పదార్థాలు,

0: ఈ బేకరీ పదార్థాలు, ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్స్, ఈ పదార్థాలు పూర్తిగా దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది. జీవనశైలిలో రాత్రిపూట ఎక్కువ మేల్కోవడం, రాత్రులు జాబ్ చేయడం కానీ ఇటువంటి దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది వ్యాధి బారిన పడిన వాళ్ళు. అట్లాగే ఆహారంలో మాత్రం సాత్విక ఆహారం తీసుకుంటూ, ఒకవేళ ఎముకల పరంగా సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆహార రూపంలో నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళైతే బోన్ సూప్ తీసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. బోన్ సూప్ అలవాటు ఉన్న వాళ్ళు తీసుకున్నట్టయితే కొద్దిగా ధాతువులు పోషణ జరిగి ఎముకల మధ్యలో ఉన్న ఆ టిష్యూస్ కూడా స్ట్రెంగ్త్ రావడానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ జీకే రెడ్డి పులకం గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్స్ అండి, నమస్తే.

ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి నివారణ చర్యలు గురించి డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 6:49 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఆల్ రైట్, మరి ఈరోజు మీ అందరికి కూడా హాయ్ అంటూ కలర్స్ ఆఫ్ ఇండియా అంటూ సండే నాడు స్పెషల్గా మీతో పాటు స్పెండ్ చేయడానికి వచ్చాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. వావ్. మరి యల్లేష్, ఈరోజు మాతో ఎలాంటి మాటలు ఆడబోతున్నావు, ఎలాంటి పాటలు ప్లే చేయబోతున్నావు అనే విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. ముందుగా మీకైతే హెడ్లైన్స్ ఇచ్చేస్తాను, తర్వాత వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం 9:30 వరకు. రైట్, మరి ఈరోజు ఏంటంటే జెన్జీ లైఫ్ స్టైల్లో ఎలాంటి కష్టాలు వచ్చాయి, ఎలాంటి నష్టాలు వచ్చాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం 7:00 వరకు. అలాగే తర్వాత తెలంగాణ అనే కాన్సెప్ట్ 8:03 వరకు ఉంటుంది. మరి అప్పుడైతే మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ భాష, మన యొక్క స్లాంగ్, మన యొక్క మాండలికం, అలాగే మన యొక్క సామెతలు చాలా చాలా ఉన్నాయి. చాలా వినగానే ఆ యొక్క ఆ సామెతలో చాలా గూఢ అర్థం కూడా ఉంటుందన్నమాట. చాలా ఒక లైఫ్ స్టైలే ఉంటుంది అది. ఎంత బాగుంటుందంటే వినగానే పదే పదే వినాలనిపించేటట్టుగా ఉంటుంది. రైట్, మరి ఆ సామెతల గురించి మనం మాట్లాడుకుందాం తెలంగాణ అనే కార్యక్రమంలో. తర్వాత 9:00 నుంచి 9:30 వరకు రింజిమ్ హైదరాబాద్ అంటూ మళ్ళీ పలకరిస్తాను. మరి అందులో అయితే మనం నో స్క్రోలింగ్ నో ఫోన్ అనే కాన్సెప్ట్ వేరే కంట్రీస్లో చాలా చాలా పాపులారిటీ సంపాదించింది. మరి దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, మన ఇండియాలో కూడా వచ్చేసింది అది, దాని గురించి కూడా నేను చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా. ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది చెప్పండి, దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా నేను చెప్తాను. రైట్, మరి వన్ మోర్ టైం మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా విత్ మీ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:34 ఎగ్జాక్ట్గా. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది కలర్స్ ఆఫ్ ఇండియా. నేను మీ స్నేహితుడిని యలేష్ని మాట్లాడుతున్నాను. రైట్, మరి జెన్ జీ లైఫ్ స్టైల్, చదివే టైంలో కరోనా పాపం, ఎదిగే టైంలో యుద్ధాల భయం, ఉద్యోగాల కోసం ట్రై చేస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ, పెళ్లి చేసుకున్నారా బాబు, ఇవన్నీ పక్కన పెట్టి అనుకుంటే సంబంధాలు చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెట్టి మంచి ఫుడ్ అయినా తిందాం, ఇంట్లో అయినా బయట అయినా అనుకుంటే ఈ గ్యాస్ ధరల భారం, బుక్ చేసినా ఆన్ టైంకి రాకపోవడం, దేవుడా ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా కూడా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా కాలానికే ఛాలెంజ్ని విసురుతూ ఆగిపోని తరం ఇది ఈ జెన్జీ. ఫెంటాస్టిక్ కదా. మరి ఈ జెన్జీ యొక్క లైఫ్ స్టైల్ గురించి మరింత మాట్లాడుకుందాం. మరి ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను జీయం గారి ఇంటి సొగస అనే పాటని. మరి ఆ పాట అనేది తమిళ్లో అనియన్ అనే మూవీ నుంచి, అంటే తెలుగులో అపరిచితుడు. మరి ఈ మూవీలో ఈ సాంగ్ని మనకి తెలుగులో యేసుదాస్ గారు హరిణి అనే అమ్మాయి పాడారు. మరి తమిళ్లో వచ్చేసి ఈ పాటని హరిహరన్ అండ్ హరిణి పాడారు. అలాగే హిందీలో కూడా హరిహరన్ అండ్ హరిణి పాడారు. పర్సనల్గా నాకైతే మాత్రం రెండు కూడా చాలా పోటాపోటీగా అనిపిస్తాయి, మనకి హరిహరన్ గారు పాడిన యేసుదాస్ గారు పాడిన. రైట్, ఫెంటాస్టిక్. మరి ఈ మూవీ 53rd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు వచ్చింది, అలాగే బెస్ట్ ఫిల్మ్ అండ్ బెస్ట్ యాక్టర్ విక్రమ్కి వచ్చింది, తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ సదాకి వచ్చింది, నామినేట్ చేశారు, తర్వాత అయితే రాలేదు, విక్రమ్కి వచ్చింది. బెస్ట్ డైరెక్టర్ శంకర్, బెస్ట్ లిరిసిస్ట్ వైరముత్తు, అండ్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ సాబు, అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జయరాజ్, బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హేన్. ఫెంటాస్టిక్. టోటల్గా చాలా అవార్డ్స్ని సంపాదించుకుంది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ అంటే మాటలు కాదు, అందులో అవార్డ్స్ రావడం కోసం. యాక్చువల్గా విక్రమ్కి సేతు అనే మూవీలోనే ఆయనకి అవార్డు రావాల్సి ఉంది, కానీ ఆ తర్వాత ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల రాలేదు. కానీ చాలామంది విక్రమ్ ఫ్యాన్స్, చియాన్ విక్రమ్ ఫ్యాన్స్, నాలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డాను అందులో. రైట్, ఆ తర్వాత అయితే మాత్రం ఆయనకి వెంటనే అపరిచితుడు మూవీలో అవార్డు వచ్చేసింది, తర్వాత శివపుత్రుడు యాక్షన్కి గాను ఆయనకు అవార్డు వచ్చింది. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. మన ఇండియాలో గర్వించదగ్గ యాక్టర్ విక్రమ్ గారు, ఫెంటాస్టిక్. రైట్, మరి ఇంకా జెన్జీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందనే విషయాన్ని నేను చెప్తాను. అంతకన్నా ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: Rainbow 101.9.
3: All right, my dear friends, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎల్ఎస్ మాట్లాడుతున్నా. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా. ఫెంటాస్టిక్. మనం మాట్లాడుకుంటున్నాం జెన్జీ వారి యొక్క లైఫ్ స్టైల్ గురించి. మరి పరిస్థితులు ఎలాంటి కష్టాలనిచ్చినా ముందుకి మున్ముందుకి చదువులో ఉద్యోగాల్లో దూసుకుపోతున్నారో జెన్జీ. సూపర్బ్ మీరు. మరి

పడిలేచిన కెరటంలా పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడే శక్తి జెన్జీ దగ్గరే ఉందే అని ఎవ్రీ టైం ప్రూవ్ చేస్తున్నారు. చాలా చాలా అవార్డ్స్, రివార్డ్స్, చాలా చిన్న వయసులోనే కంపెనీకి సీఈఓగా కూడా సెలెక్ట్ అయిపోయి అందరినీ కూడా ఆశ్చర్య చకితులు చేస్తున్నారు, రైట్? మరి మిలియనియన్స్ అండ్ ఎక్స్ జనరేషన్ వాళ్ళకి కూడా సాధ్యం కాని కొన్ని విజయాల్ని అత్యంత ఈజీగా చేరుకుంటున్నారు. ఏ అప్డేట్ అయినా కూడా చాలా ఈజీగా నేర్చేసుకుంటున్నారు. ఫ్యాంటాస్టిక్ కదా. మరి జెన్జీ వాళ్ళు కొంతమంది అంటారు ఎంతసేపు కూడా వీళ్ళు ఈ సోషల్ మీడియాలోనే ఉంటారు, మరి పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడ కూడా మాట్లాడరు అని అంటారు. కానీ వీళ్ళు కొంతమంది అలా ఉన్నారు, కానీ మరికొంతమంది చాలా చిన్న వయసులోనే మీరు చూసినట్లయితే 2021లోనే కంపెనీ సీఈఓస్ అవుతున్నారు. అలాగే యోగాకి టీచర్స్గా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ ఎవరి వల్ల సాధ్యం కానీ కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 20 ఏళ్ళ అబ్బాయి సాధించాల్సిన విజయం 40 ఏళ్ళు కూడా ప్రాక్టీస్ చేయినా కూడా రానినటువంటి సక్సెస్ని 20 ఏళ్ళలోనే సాధించగల శక్తి జెన్జీ వాళ్ళకు ఉంది. చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్, ఫ్యాంటాస్టిక్. మరి కొంతమంది అయితే మాత్రం జెన్జీ వాళ్ళు చాలా సరదాగా కొన్ని మాటలు ఆడుకుంటారు. మరి వాళ్ళ గురించి అంటే ఫన్నీగా కొన్ని ఉన్నాయి టాపిక్స్, వాటి గురించి కూడా చెప్తాను. స్టూడియోలో టైం 6:20 అయింది. మరి ఈ పాట తర్వాత అయితే మాత్రం నేను చెప్తాను సరదాగా వాళ్ళు ఏవైతే మాట్లాడుకుంటారంది, రైట్? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విశాల్ దడ్లాని అండ్ హరిప్రియ పాడినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. వింటూనే ఉండండి FM Rainbow 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: All right, my dear friends, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్, ది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్. అండ్ మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి, తర్వాత అమ్మా ఒకాయ్, ఇవన్నీ ఎంత ఇష్టమో మన రేడియో కూడా అంతే ఇష్టం. ఎందుకంటే ప్రపంచంలోనే చాలామంది కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ సెటిల్ అయినా కూడా ఆన్లైన్ ద్వారా మన రేడియోని వింటున్నారు. రైట్? మరి గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళిపోయి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన షోస్ మీరు వినొచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు సెర్చ్ బార్లో ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేయగానే మన ఎఫ్ఎం రెయిన్బో వస్తుంది. అక్కడ ప్లే బటన్ మీరు ప్లే చేయగానే మృదు మధురమైనటువంటి పాటలు, వినసొంపైనటువంటి మాటలు, చాలా చాలా హాయిగా చెవిలో తేను పోసినట్టుగా మీకు అన్నీ కూడా వస్తుంటాయి. రైట్? మరి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి సరదాగా కొంతమంది జంజీ వాళ్ళు గురించి చెప్పుకునే కొన్ని మాటలు ఏంటంటే, వీళ్ళు ఇంటర్నెట్లో పెరిగారు, ఇంటర్నెట్తో పెరిగారు, అండ్ గూగుల్నే వాళ్ళు టీచర్గా అనుకున్నారు. మీమ్స్నే వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారన్నమాట. మీమ్స్నే వాళ్ళ యొక్క ఫీల్ అంటూ వాళ్ళు ఎవ్రీడే మీమ్స్తోనే గడుపుతూ ఉంటారు. మరి మార్నింగ్ లేవగానే మనందరికీ కూడా బ్రషింగ్ ఆర్ అలారంతో స్టార్ట్ అవుతుంది, కానీ వీళ్ళకి మాత్రం సోషల్ మీడియాలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్తోనే వాళ్ళ యొక్క మార్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తుంటారు. మరి వాళ్ళకి అలారమ్స్ ఉండవు, ఫోన్లో వచ్చే నోటిఫికేషన్సే మాకు డే స్టార్ట్ అవుతుంది, అలాగే డే ఎండ్ కూడా అవుతుందని చెప్తుంటారు. మరి లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్గా ఉండాలి మాకు, స్లోగా ఈ యొక్క మిలేనియన్స్ అండ్ ఎక్స్ జనరేషన్ లాగా స్లోగా వాళ్ళ యొక్క స్టడీస్ కానీ స్లోగా కానీ ప్రమోషన్స్ కూడా మేము వెయిట్ చేయం, మాకు ఏదైనా కూడా వితిన్ 6 మంత్స్లోనే మాకు రిజల్ట్ రావాలి అంటున్నారు. చాలా చాలా

చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా, అంటే ఈ యొక్క మ్యారిటల్ లైఫ్ ఇవి కూడా చాలా షార్ట్గానే ఉంటున్నాయని కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి. అలాగే అన్నీ కూడా తొందరగా అయిపోవాలి, అది లవ్ అయినా హ్యాపీనెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఫుడ్ అయినా, చివరికి ఫుడ్ కూడా 2 మినిట్స్లోనే ఆర్డర్ చేస్తే కళ్ళ ముందు ఉండాలి. అది బిర్యానీ అయినా కూడా, ఇంకా ఏదైనా హల్వా అయినా, ఏదైనా సరే స్వీట్ అయినా, ఏదైనా కూడా 2 మినిట్స్లోనే వాళ్ళకి తొందరగా క్లోజ్ అయిపోవాలన్నమాట. అలాగే వాళ్ళు లైఫ్ ఏమంటే టెక్స్ట్స్తోని వీడియోస్తోనే ప్రపంచంలో ఏ మూలనన్నా కూడా పాపులర్ అయిపోతున్నారు. మనం చూసినట్లుగా అయితే ఈ జెన్జీ వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన విలేజ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా, మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక్కసారిగా పాపులారిటీ సంపాదిస్తున్నారు. వాళ్ళకున్నటువంటి టాలెంట్స్తో, వాళ్ళకున్నటువంటి స్కిల్స్తో చాలా పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలాగే లైఫ్ అంతా కూడా షార్ట్ కట్ మెసేజ్తోనే లైఫ్ని లీడ్ చేసేస్తున్నారు. మరి కొన్ని షార్ట్కట్ మెసేజెస్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. రైట్, మీకు కూడా ఏమైనా ఈ జెన్జీ వాళ్ళు యూస్ చేసే షార్ట్కట్ మెసేజెస్ ఏమైనా ఉన్నట్లయితే నాకు 0402323485222కి వాట్సాప్ చేయండి. మీరు యూస్ చేసే ఈ షార్ట్కట్ మెసేజెస్ కొంతమందికి అయితే తెలియదు. ఈ మధ్య చాలామంది కూడా ఒక స్టేజ్లోని ఒక పెద్ద ఆయన కూడా అడిగారు, మీకు తెలుసా ఈ జెన్జీ వాళ్ళు యూస్ చేసే మెసేజెస్ అంటే. ఆయన టకాటకా చెప్పేశారు, మీకు ఎలా తెలిసండి అని అడగగానే ఆయన అన్నారు, మా పిల్లలు యూస్ చేసే మెసేజెస్ నేను చూశాను, దాని ద్వారా చెప్పానని చెప్పారు. నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్. మీరు జెన్జీ వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా మనకు కూడా తెలియాల్సి ఉందన్నమాట వాటి యొక్క అర్థాలు. నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే ఈ పాటని అద్నాన్ సమీ పాడారు, చాలా చాలా బాగుంటుంది, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాంపోజిషన్లో. చాలా చాలా బాగుంటుంది ఈ పాట, పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం. ఇది చాలా ఫాస్ట్ బీట్గా ఉంటుంది. మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్ఏ ఇషా. ఇది ఆకాశవాణి కలర్స్ ఆఫ్ ఇండియా.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: FM Rainbow 101.9।
4: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇలేష్. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో. రైట్, మరి స్టూడియోలో టైం 6:42:36 అండ్ ఎగ్జాక్ట్గా ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు కారు డ్రైవ్ చేసుకుంటూ లేదా బస్సులో ట్రావెల్ చేసుకుంటూ లేదా లోకల్ ట్రైన్ అండ్ మెట్రో అలాంటి వాటిలో ట్రావెల్ చేస్తూ ఇయర్ ఫోన్స్లో హెడ్ ఫోన్స్లో ఇయర్ బడ్స్తో నా షో వింటున్నారు నాకు బాగా తెలుసు. మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటున్నాం జెన్ జీ వాళ్ళ యొక్క టెక్స్టింగ్ మెసేజెస్ ఎలా ఉంటాయండి. సో వాళ్ళు నాట్ ట్రూ అంటే ఇది కరెక్ట్ కాదు అని మనం చెప్పడం కోసం వాళ్ళే సింపుల్గా ఎలాంటి వర్డ్ యూజ్ చేస్తారంటే క్యాప్, నో క్యాప్ అంటారంట. రైట్, చార్మ్ అంటే మనం అందరం కూడా ఈ మిలేనియన్స్ అండ్ ఎక్స్ జనరేషన్ వాళ్ళందరూ కూడా చార్మ్ అని అంటే వాళ్ళు సింపుల్గా రిజ్ అంటారంట. అలాగే మనం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని మనం అనగానే వాళ్ళైతే మాత్రం దాన్ని సిగ్మా అని సింపుల్గా టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే దాని అర్థం ఆ వర్క్ బాగుందని, ఆ పెర్ఫార్మెన్స్ బాగుందని లేదా ఆ మూవీలో ఆ హీరో యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుందని మెచ్చుకోవడం అనమాట. తర్వాత బ్యాడ్, బాగోలేదు, ఆ పెర్ఫార్మెన్స్ బాగోలేదు అని చెప్పే ప్రజెంటేషన్ బాగోలేదు లేదా ఆ యొక్క యాక్టివిటీ బాగోలేదు లేదా ఆ ప్రాజెక్ట్ వర్క్ బాగోలేదు అనుకుంటే సింపుల్గా స్కిబిడ్డి అంటారంట. రైట్, మరి మీకు కూడా ఇలాంటి టెక్స్ట్ మెసేజెస్ కానీ లేదా ఈ జనరేషన్ జీ వాళ్ళ యొక్క స్లాంగ్ మీకు తెలిసినట్లయితే నాకు 0402323482కి వాట్సాప్ చేయండి. మన ఎఫ్ఎం రెయిన్బో మీ వాట్సాప్ కోసం ఎదురు చూస్తుంది. అది రాగానే నేను మీ యొక్క టెక్స్ట్ని నేను చదువుతాను. రైట్, మరి వింటూనుండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉంది. మరి టాపిక్ అనే విషయాన్ని ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను చెప్తాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. అది

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಸ್ಟೂಲ್ ಓವರ್ ಟೈಮ್ 6:54:32 ಅಲ್ಲಿಂದ ಎಕ್ಸಾಕ್ಟ್ಗಾ ರೈಟ್ ಮೀರು ವಿಂಟುನಾರು ಸ್ಟೇಷನ್ ಆಫ್ ದಿ ನೇಷನ್ ಆಕಾಶವಾಣಿ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಪ್ರಪಂಚಂಲೋನೇ తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇప్పుడు వింటున్నారు. ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వింటున్నారు. కొంతమంది అయితే కార్లో డ్రైవ్ చేసుకుంటూ, మరికొంతమంది అయితే కుకింగ్ చేసుకుంటూ, మరికొంతమంది అయితే చాయ్ బిస్కెట్ తింటూ, మరికొంతమంది అయితే లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటూ హెడ్ ఫోన్స్తో బడ్స్లో అండ్ ఇయర్ ఫోన్స్లో నా షోస్ వింటున్నారని నాకు కొంతమంది మెసేజెస్ పంపించారు. 04023234822కి వాట్సాప్ చేయగలరు మీరందరూ కూడా. రైట్, మరి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో చెప్పాలి. అయోధ్య వెళ్ళాలని, రాముని చూడాలని అందరికి కూడా అనిపిస్తుంటుంది కదా. మరి ఆ అయోధ్య రామ మందిరమే మన హైదరాబాద్కి వచ్చేసింది. అది ఎక్కడుందంటే కూకట్పల్లిలో ఉంది. సో అక్కడ అయోధ్య తరహా శిల్పకళ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ లైట్ సెట్టింగ్, అంతేకాకుండా అక్కడ బాలరాముడు విగ్రహం కూడా చాలా చాలా అందంగా చూడగానే చూడముచ్చటగా అనిపిస్తుంది. మరి ఈ సెట్ని చూడడానికి భక్తులు కానీ లేదా ఈ సమ్మర్ వెకేషన్లో చాలామంది పిల్లలు, అలాగే ఇతర ప్రదేశాల నుంచి మన హైదరాబాద్కి వచ్చినటువంటి గెస్టులు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చూస్తున్నారు. అఫ్కోర్స్ నేను కూడా నిన్న వెళ్ళాను, చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే అయోధ్య వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అయోధ్య మందిరాన్ని పోలినటువంటి ఆ భారీ ద్వారాలు, అద్భుతమైనటువంటి స్తంభాలు, హనుమంతుని యొక్క విగ్రహాలు చాలా చాలా బాగుంది. అక్కడ అయోధ్య వెళ్ళలేని లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం ఈ దివ్యమైనటువంటి అనుభూతిని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కార్నివాల్ గ్రౌండు, మీరు ఎవరైనా వెళ్ళొచ్చు. ఇది నెక్సస్ మాల్ దగ్గరలో ఉందన్నమాట, కేపిహెచ్బిలో. రైట్, చాలా చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళినట్లయితే నాకు మెసేజ్ పంపించండి. 04023234822కి మీరు వాట్సాప్ చేయొచ్చు నాకు, నేను మీకోసం చెప్తూనే ఉంటాను. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. 7 నుంచి 8 వరకు కూడా మనం ఏం మాట్లాడుకుంటామంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇలాంటి విషయాన్ని నాకు మీరు కాల్ చేసి చెప్పొచ్చు. మరి నేను చెప్తాను నెంబర్స్, 04023230030, అలాగే 04023234821, అలాగే 04029704715కి మీరు కాల్ చేయొచ్చు. 7 నుంచి 8 వరకు కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే 8:00 నుంచి 8:03 వరకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 8:03 నుంచి 9 వరకు కూడా తెలంగాణ అనే కార్యక్రమంలో మనం తెలంగాణ యొక్క సామెతల గురించి మనం మాట్లాడుకుంటాం. 9:00 నుంచి 9:30 వరకు కూడా ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ ఎంఎస్ మిఠాలీ చటర్జీ, ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రసార భారతి, వారి యొక్క స్పీచ్ వింటారు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 8:08 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. రైట్, మనం ఉన్నాం. రైట్, హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్లో ఉన్నాం. 0402323-0030 అండ్ 0402323-4821 అలాగే 0402970-4715కి కాల్ చేయండి. నేను చెప్పాను, హస్బెండ్ అండ్ వైఫ్ ఈ రోజుల్లో పని చేయకపోతే మన లైఫ్ గడవలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవసరాలు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్, లైఫ్ స్టైల్ చాలా బాగా మారిపోయింది. సో ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి రోజుకి 10 గంటలు పని చేస్తే కానీ మనం హ్యాపీగా ఉండలేని పరిస్థితి వచ్చింది నౌ డేస్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2020

సిక్స్లో. ఇంత ముందు కూడా ఉంది, ఇప్పుడైతే ఇంకా అది అత్యవసరమైందనమాట. మరి వీళ్ళిద్దరూ కూడా పనిచేయడం వల్ల కొన్ని అయితే మంచి ఉంది, అలాగే కొన్ని అయితే కష్ట నష్టాలు రెండు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, ఇద్దరిలోనూ కూడా వ్యక్తిగత ఎదుగుదల కూడా వస్తుంది. అయితే దీనివల్ల సమయం లేకపోవడం, ఇంటి బాధ్యతల నిర్వహణలో కొద్దిగా ప్రెషర్, టెన్షన్, స్ట్రెస్ ఇలాంటివి కూడా మనకి బోనస్ లాగా వచ్చేస్తుంటాయి అన్నమాట. మరి భార్యాభర్తలు ఉద్యోగం చేయడం వల్ల కలిగే లాభాలు లేదా నష్టాలు, మీరేమైనా, మీరు కూడా వర్కింగ్ పీపుల్ అయినట్లుగైతే, నా షో వింటున్నటువంటి ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉన్నట్లుగైతే, మీలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డ 10 మందికి చెప్పండి. సో దానివల్ల కరెక్ట్ చేసుకొని మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. ఒక్కసారిగా ఇళయరాజు గారు పాట వింటే ఎలా అనిపిస్తుంది అంటే, పాయసం తింటుంటే ఎక్కడో ఒకసారి జీడిపప్పు, కిస్మిస్ పలుకు తగిలినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇళయరాజు గారి పాట అలా ఉంటుంది.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 7:30 ఆరు సెకండ్లు అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 నాతో, అదే మీ ఆర్జీ ఎల్ఎస్తో మనం ఉన్న హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నాం. ఇది ప్రత్యేకంగా మన లిసనర్స్ మిత్రుల కోసం. 0402323 0030, అలాగే 0402323 4821, ఇంకో నెంబర్ 0402970475కి కాల్ చేయండి. మరి మనం మాట్లాడుకుంటున్నాం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనేది, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేయకపోతే నడవలేని పరిస్థితి ఉంది ఇప్పుడు మన హైదరాబాద్, మా హైదరాబాద్ అనే కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్లో, నోనోనో ఈవెన్ విలేజెస్లో కూడా భార్యాభర్తలు వర్క్ చేయకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే స్కూల్ ఫీజులు, హెల్త్ గురించి మనం తీసుకున్నటువంటి బిల్స్ కానీ, అలాగే చాలా చాలా కష్టాలు, నష్టాలు, ఎన్నో అవసరాలు చాలా పెరిగిపోతున్నాయి. మరి ఒక్క సంపాదనతో చాలా కష్టంగా ఉంటుంది. మరి భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయడం వల్ల ఆర్థికంగా అయితే స్థిరత్వం ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా బాగుంటుంది. మరి వాటిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మరి వాటి గురించి మాట్లాడండి అంటే చాలామంది కాల్ చేస్తున్నారు, చూద్దాం ఎవరు మాట్లాడతారు. హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి.
0: రైట్, విన్నారా టాపిక్? థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారా టాపిక్?
1: విన్నాను. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అని అంటే హస్బెండ్ వైఫ్ ఒక బండికి రెండు చక్రాలు అంతే.
0: కరెక్ట్ అండి.
1: సమభాగం, ఇద్దరికి ఉంటుంది బాధ్యత. ఒకప్పుడు ఏంటంటే పూర్వం ఒక్కళ్ళు ఎర్నింగ్ మెంబర్ ఉండేవారండి, ఖర్చులు తక్కువ ఉండేవి, ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీ ఉండేది.
0: అవునండి.
1: అప్పుడు ఏంటంటే వేరే పనులకు వెళ్ళినా కూడా పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునేవాళ్ళు.
0: అవును.
1: ఇప్పుడు అది తగ్గిపోయింది. తర్వాత రాను రాను అలవాట్లు మారిపోయి, పరిస్థితులు మారిపోయి, ఖర్చు ప్రతిదీ చేంజ్ అయిపోయింది లైఫ్ లో. దాంతో కాంపిటీషన్ ఎక్కువైంది. ఇప్పుడు పిల్లలు తక్కువ ఉంటున్నారు, ఒక్కళ్ళో ఇద్దరు, కానీ వాళ్ళకి అయ్యే ఖర్చు మాత్రం 10 మంది పెట్టు. అప్పుడు ఏంటండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నది అసలు ఏమి ఖర్చు ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు కంపారిజన్, కాంపిటీషన్, అంటే ఇది ఎవరి గురించి కాదు, మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఒకళ్ళని మనం క్రిటిసైజ్ చేయడం కాదు, కాకపోతే ఇద్దరు చెయ్యాలి. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటున్నాం కాంపిటీషన్ వరల్డ్ లో. ఇప్పుడు మరి అప్పుడంటే ట్యూషన్ అది ఉండేది కాదండి. ఇప్పుడు ట్యూషన్ పంపకపోతే అవ్వట్లేదు, ఇద్దరు ఉద్యోగస్తులు కదా.
0: అవును.
1: అయితే కేర్ టేకర్ని పెట్టాల్సి వస్తుంది, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే అన్ని ఖర్చులు పెట్టారు. కానీ ఒక ప్లానింగ్ ఉండాలండి హస్బెండ్ వైఫ్.
0: కరెక్ట్ అండి. ముందుగానే వాళ్ళ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే
1: అది బాగుంటుంది. అది ఎందుకంటే ప్రతి విషయంలో ప్లాన్ చేసుకుంటే ఈ టైంలో ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు ముఖ్యంగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నా చూసుకోవాలి. మిగతా టైం హస్బెండ్ వైఫ్ ఈక్వల్ గా, వాళ్ళు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఈక్వల్ గా ఆలోచించి, ముఖ్యంగా సర్దుబాటు సర్దుకొని పోతూ ఆలోచిస్తే లైఫ్
0: బాగుంటుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. రైట్, మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా వర్క్ చేయడం వల్ల ఆర్థికంగా స్థిరంగా ఉంటారు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, భవిష్యత్తు, పొదుపు వంటివి కూడా చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఆర్థిక ఇబ్బందులు అయితే తగ్గుతాయి. మరి ఇంకొక విషయం, డిసడ్వాంటేజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ టైం ఉంటుంది. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఉదయమే లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతే ఇద్దరు కూడా బిజీగా ఉంటారు. వాళ్ళ యొక్క టాస్క్లో, వాళ్ళ యొక్క వర్క్లో చాలా బిజీగా ఉంటారు. కాల్స్లో, వాళ్ళ యొక్క వర్క్లో నిమగ్నమై ఉంటారు. ఆ టైంలో స్కూల్ పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళకి డోర్ తీయగానే అమ్మ కనిపించదు, నాన్న ఎలాగా కనిపించరు, వర్క్లో ఉంటారు కాబట్టి ప్రతి ఇంట్లో, కానీ అమ్మ కూడా కనిపించని పరిస్థితి వస్తుంది. మరి ఈ టైంలో వాళ్ళకి స్నేహంగా మొబైల్స్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా బాగా వాళ్ళకి దగ్గర అయిపోతున్నాయి. వాటితోనే ఆడుకుంటూ పిల్లలు చాలా లోన్లీగా తయారవుతూ తర్వాత రోజుల్లో కూడా వాళ్ళు ఎవరితో మాట్లాడుకున్నా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇలాంటి డిసడ్వాంటేజ్ కూడా లేకపోలేదు. రైట్, మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. మరి ఇద్దరు కూడా బయట ప్రపంచాన్ని చూడడం వల్ల, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా బయట ప్రపంచంలో వర్క్ చేయడం వలన ఒకరి కష్టాలు మరొకరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు, బాధ్యతలను కూడా పంచుకుంటారు. రైట్, మరి ఇంకా ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడాలనుకుంటే నాకు 0402323 0030 and 0402323 4821 and 0402970475కి కాల్ చేయండి. ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా కూడా కార్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, కాఫీ తాగుతున్నా, బిస్కెట్స్ తింటున్నా, నాకైతే కాల్ చేయండి. మీరు కూడా ఈ షో వింటున్న వాళ్ళు డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ వాకింగ్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు. మీ యొక్క

ఎక్స్పీరియన్స్ని మన కాల్స్లో మన ఎఫ్ఎం రెయిన్బోలో మీరు పంచుకున్నట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మరికొంతమందికి ఉపయోగపడుతుందన్నమాట. రైట్, మరి ఇప్పుడైతే కుచ్చు కుచ్చుకున్న మా పిల్లనివ్వు అంటున్నారు ఎవరో చూద్దాం.

0: కుచ్చుకు చిక్కునమ్మ పిల్ల నువ్వు ఏ కుందనాలకునమ్మ పిల్ల నువ్వు. చాలా చాలా స్వీట్గా ఉంటుంది ఈ పాట ఫ్రమ్ బొంబాయి. చాలా బాగుంటుంది. రైట్ మరి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం హలో రెయిన్బో లైఫ్ నేను ప్రోగ్రాంలో ఉన్నాం. నాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా కూడా, ట్రైన్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేదా కార్లో డ్రైవ్ చేస్తున్నా కూడా 0402323 0030, అలాగే 0402323 4821, 0402970 4715. ఈ టాపిక్ చాలా ఎమర్జెన్సీ టాపిక్ అని చెప్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్, మెసేజ్ పెడుతున్నారు. వెరీ నైస్. నిజంగా హస్బెండ్ అండ్ వైఫ్ అనేది వర్కింగ్ చాలా చాలా అత్యవసరం ఇప్పుడైతే. కానీ అందులోని మంచి చెడ్డ రెండు కూడా ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తేనే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అలాగే మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుందాం. హలో, హలో, నమస్తే నరేంద్ర గారు, ఎలా ఉన్నారు? రైట్, మరి చెప్పండి మీ ఒపీనియన్.
1: నా ఒపీనియన్ ఏం లేదు సార్, ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ లాగా ఉంటే బాగుండేది. విలేజ్ సిచ్యువేషన్స్ లో ఎలా అయితే హస్బెండ్ వైఫ్, హస్బెండ్ పొలం పనులు చేసుకుంటూ, భార్య ఇంట్లో పనులు చేసుకుంటూ, ప్లస్ పిల్లల్ని చూసుకుంటూ, ప్లస్ ఆమె కూడా కష్టపడి ఊర్లలో బర్రెలు గొర్రెలు చాలా ఉంది.
0: వచ్చిన
1: తర్వాత ఏమైంది అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నంత వరకు ప్రాబ్లం లేకుండా,
0: ఎప్పుడైతే
1: ప్రైవేటైజేషన్ జాబ్స్ వచ్చాయో
0: కష్టమైంది.
1: సిటీ కల్చర్ పెరిగిపోయింది,
0: వర్కింగ్ అవర్స్ కూడా డిఫరెంట్ అయిపోయాయి,
1: వర్కింగ్ అవర్స్ డిఫరెంట్ అయిపోయాయి. పేరుకే 9 అవర్స్ డ్యూటీ, కానీ రాను పోని ఇంకొక 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్.
0: కరెక్ట్, ఆల్మోస్ట్ 12 అవర్స్ అయిపోతుంది అక్కడే.
1: మనకు 10 అవర్స్ నిద్రపోతే 10 to 12 అవర్స్ డ్యూటీలో వెళ్ళిపోతుంది.
0: రైట్.
1: ఇంకా మిగతా 2 అవర్స్ మనము
0: పర్ఫెక్ట్. అది నిజమండి. పాత రోజుల్లో అయితే ఈ కష్టాలు అయితే ఉండేవి కాదు. భార్య కూడా పనిచేసేవారు ఆ రోజుల్లో, గొడ్ల సావడి చూసుకునేవారు. రైట్, వాళ్ళు పాలు గడ్డి వేయడం, పాలు పెతకడం, ఆ పాలు అమ్మడం, పెరిగమ్మడం, అవి కూడా ఇంటికి కావాల్సినటువంటి ఇన్కమ్ని సంపాదిస్తూ పెడుతుండేవారు. టైలరింగ్ చేయడం, లేకపోతే కుట్లు అల్లికలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. అప్పుడైతే ఈ సమస్యలు రాలేదు, ఎందుకంటే ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం ఉంది కాబట్టి. ఇప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, చాలా చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి. మంచి అయినా చెడ్డైనా పెద్దవాళ్ళు కూడా తోడు లేకుండా అయిపోయారు. మనకొకరు కాలర్స్ లైన్లో ఉన్నారు, ఇంకొకరు ఏం మాట్లాడతారో చూద్దాం. రైట్, మరి కాల్ డ్రాప్ అయింది, నాకు కాల్ చేయండి. హలో, హలో,
1: ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను.
0: రైట్, ఓకే, కాల్ కొద్దిగా ప్రాబ్లం అయింది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 7:56:33 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. హలో
1: హలో
0: చెప్పండి. నమస్తే, మీరు లైన్లో ఉన్నారు, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: నేను గుంటూరు నుంచి కుమార్ని మాట్లాడుతున్నాను.
0: ఓకే.
1: సో మ్యారేజ్ చేసుకునే ముందు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రావాలి.
0: పర్ఫెక్ట్, పర్ఫెక్ట్.
1: ఒక అంటే జాబ్ చేస్తాను కానీ చదువుకోవాలి కానీ అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి.
0: ఓకే.
1: అలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు వాళ్ళ మీద కమిట్మెంట్ ఉండాలి.
0: రైట్, ఓకే.
1: ఒకవేళ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుక జాబ్స్కి కనుక వెళితే, అలాగే ఇంటి పనుల్లో కూడా ఇద్దరికి కోఆపరేషన్ ఉండాలి. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకళ్ళు జాబ్ చేస్తాం వల్ల ఆర్థికంగా ఎవరికి చాలట్లేదు.
0: అవును.
1: కాబట్టి ఇద్దరు రెండు పనుల మీద కొంచెం పేషెన్సీగా ఉండి కోఆపరేషన్ గా ఉంటే
0: బాగుంటుంది,
1: రన్నింగ్ అవుతాయని నా ఒపీనియన్.
0: చాలా బాగా చెప్పారు కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు మీ ఇంట్లో ఇద్దరు కూడా వర్కింగ్ ఏ ఉన్నారా, వైఫ్ అండ్ హస్బెండ్?
1: ఇద్దరు వర్కింగ్ ఉన్నారు, కాకపోతే అనాదిగా కొంచెం అంటే హస్బెండ్ డ్యూటీ కలటం వల్ల వైఫ్ హోమ్ మేకర్ గా ఉండటం వల్ల కొంచెం ఇప్పుడుగా కూడా కొంచెం మగవాళ్ళ రాజమే ఇష్యూ ఉంటుంది.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మంచి విషయాన్ని తెలియజేశారు. మరి ఇద్దరు భార్య భర్తలు వర్క్ చేయడం వల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు మీద కూడా వాళ్ళ యొక్క మంచి ఎడ్యుకేషన్, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ని కూడా కల్పించవచ్చు. అలాగే ముఖ్యంగా వైఫ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాతంత్రం ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా పెరుగుతాయి. వాళ్ళు కూడా సొసైటీలో మాకంటూ కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటూ వాళ్ళకంటూ ఒక మంచి ఆత్మవిశ్వాసం కూడా కలుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ పిల్లల పెంపకంలో, ఇంటి పనులలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, కానీ దాన్ని బ్యాలెన్స్ చేయగలటువంటి టాలెంట్ ఈ జనరేషన్ వాళ్ళకు ఉంది అంటూ చాలా రీసెర్చ్లు తెలియజేశాయి. కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మన కుటుంబం, మన పిల్లలు, భార్య, వైఫ్, హస్బెండ్ అందరూ కూడా చాలా అందంగా, ఆనందంగా ఉండొచ్చని చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. స్టూడియోలో టైం 7:59:31 సెకండ్ లైన్ ఎగ్జాక్ట్గా 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సాధికారత కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పి విశ్వనాథ్ ఈరోజు హైదరాబాద్లో మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వనాథన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన యువజన క్రీడ వారోత్సవాలు రాష్ట వ్యాప్తంగా విజయవంతంగా జరిగాయి. ఈ నెల 18 నుంచి నిన్నటి వరకు జరిగిన ఈ 6 రోజుల కార్యక్రమాలు యువతలో క్రీడా స్ఫూర్తి, నాయకత్వం, నైపుణ్యాభివృద్ది, సామాజిక బాధ్యత, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచాయి. బీసీ గురుకుల కాలేజీ అడ్మిషన్ల మొదటి దశ ఫలితాలను తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి బడుగు సైదులు ఈరోజు ప్రకటించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా 109,000 పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సీబీఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్లో గత 24 గంటల్లో మిసిల్స్ తరహా లక్షణాలతో మరో 16 మంది మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఇటువంటి కేసుల్లో మొత్తం మరణాలు 528కి చేరుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0: 101.9.
1: ರೈಟ್ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಸ್ಟುಡಿಯೋ ಟೈಮ್ 8:54 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎల్లేష్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ అనే కార్యక్రమంలో మనం ఉన్నాం. 9 వరకు కూడా మీతో పాటు ఈ కార్యక్రమంతో పాటు మంచి మంచి పాటలు మీకోసం ప్లే చేస్తాను. అలాగే 9 నుంచి 9:30 వరకు ద ఆకాశవాణి

ಪಾಡ್ಕಾಸ್ಟ್ ಫೀಚರಿಂಗ್ MS ಮಿಥಾಲಿ ಚಟರ್ಜಿ, ಫಾರ್ಮರ್ ಡೆಪ್ಯೂಟಿ ಡೈರೆಕ್ಟರ್ ಜನರಲ್ ಪ್ರಸಾರ ಭಾರತಿ. ಪಾಡ್ಕಾಸ್ಟ್ ವಿಂಟರು రైట్. మరి తెలంగాణ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు యల్లేష్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఛానల్. నా షోని చాలామంది వింటున్నా అంటూ కారులో, బస్సులో, ట్రైన్లో, ఇంట్లో కాఫీ తాగుతూ, బిస్కెట్లు తింటూ, కొంతమంది అయితే డిన్నర్ చేస్తూ కూడా నీ షో వింటున్నాను ఎల్లేష్ అంటూ మనకి మెసేజ్ పంపిస్తున్నారు. మీరు ఇప్పుడు కూడా పంపించవచ్చు 0402323484. మరి తెలంగాణ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సామెతలు, లోకోక్తులు ప్రజల భాషలో పదే పదే వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. మరి సామెతలు ఎవరు మాట్లాడినా కూడా చాలా బాగుంటుంది. మీరు విన్నట్లయితే కొంతమంది సామెతలను బాగా వాడి నాయకులుగా కూడా అయిపోయారు చాలా చోట్ల కూడా. మరి సామెతలు వాడిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు, సీఈఓలు కూడా అయిపోయారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి భాషా సౌందర్యం అనేది సామెతల ద్వారా వస్తుందని ముందుగానే గ్రహించారు కాబట్టి వాళ్ళు దాన్ని వాడి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా సంపాదిస్తున్నారన్నమాట. మరి సామెతలు భాష, మాటలు మాట్లాడే ప్రజల సంస్కృతిని, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి. సామెతలు లేని మాట ఆమెతు లేని ఇల్లు అని అంటారంట. మరి తెలంగాణలో సామెతలకి కొదువే లేదు. ఎన్ని అయినా వాడుతుంటారు, ఎక్కడైనా చూసినట్లయితే బాగా తెలుగు భాష వచ్చిన వాళ్ళు సామెతలు బాగా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా సామెతలు మీరు వినొచ్చు. మరి సామెతల మాటల యొక్క రుచిని పెంచుతాయి తిరగమోత, తాలింపు దినుసులు, సామెతలు. మరి ఎవరు రాశారు ఎల్లేష్ ఈ సామెతలు, ఎక్కడి నుండి వచ్చేది, రచయిత ఎవరు అంటే మనం చెప్పలేం. ప్రజలు తమ అనుభవాల్లో, వాళ్ళ యొక్క లైఫ్లో ఉన్నటువంటి కష్ట నష్టాలని చూసి ఈ సామెతలు పుట్టాయి అంటారు. మరి సామెతలు నిప్పులాంటి నిజాలు, నిరూపిత సత్యాలు. మనందరం కూడా సామెతలు చూస్తే ఆచరించదగ్గనటువంటి సూక్తులు. రైట్. మరి తెలంగాణలో ఎన్నో ఎన్నో మంచి మంచి సామెతలు ఉన్నాయి, తెలుగు భాషలో ఉన్నాయి. తెలంగాణలో కూడా మంచి మంచి సామెతలు ఉన్నాయి, వాటిని వాడి నాయకులు అయ్యారని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. రైట్. మరి మీకు తెలిసినటువంటి తెలంగాణ సామెతలు ఏమైనా ఉన్నట్లయితే 0402323484822కి నాకైతే వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు తెలంగాణ అనే కార్యక్రమం, నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆల్రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ సామెతల గురించి. సామెతలు ఎలాంటి ప్రసంగానైనా ఎక్కడైనా కూడా అవి దీపాలు లాంటివి, సంభాషణకు కాంతిని అందాన్ని ఇస్తాయి. సామెతలో మంచి ధ్వని ఉంటుంది. మంచి స్పీచ్లో లేదా ఇంటర్వ్యూలో ఒక సామెతను ఉపయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లు ఉంటుంది. చిన్న వాక్యాలుగా

ఉన్న ఇది ఈ సామెత అనేది ఒక జాతి, ఒక నాగరికతను, ఆ ప్రాంతం యొక్క లైఫ్ స్టైల్ని కూడా చెబుతుందన్నమాట. కొన్ని అమృత గులికల లాంటి సామెతలు విందాం అని అనగానే చాలామంది కూడా మనకి మెసేజ్ పంపించారు. మీరు కూడా నా షో విన్నట్లయితే, ఇప్పుడు ఎవరైనా సరే నా షో విన్నట్లయితే 0402323482కి వాట్సాప్ చేయండి. మరి మీరు వాడినటువంటి లేదా విన్నటువంటి మంచి సామెతలు ఉన్నాయి, వాటి గురించి నాకు చెప్పండి. అనగానే మనకి ప్రవల్లకన ఒక అమ్మాయి మెసేజ్ పంపించారు, గంధం చెక్క ఎంత అరగదీసినా దాని వాసన పోతుందా అని. అలాగే పనిమంతుడు పందిరి వేస్తే పక్షులు వాలగానే పడిపోయాయంట. ఇది ఒక హాస్యభరిత అయినటువంటి సామెత అది. ఎవరైనా సరిగ్గా పని చేయకపోయినట్లయితే వాళ్ళని గురించి పురాతన నుంచి కూడా, ఆ రోజుల నుంచి కూడా ఈ యొక్క సామెతను వాడుతూ ఉంటారు. అలాగే కుండలో కూడు కదలకూడదు, పిల్లలు గుండులా ఉండాలని అన్నారంట వెనకటికి ఎవరు అని. చాలామంది వారి యొక్క పిస్సినారితనం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, డబ్బులు కూడా బీరువుల కదలకూడదు అనే విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు ఈ సామెతని. చాలా హాస్యంగా ఒక కమెంట్గా అనిపిస్తుంది. అలాగే కొంతమంది అద్దం మీద అలిగి ముక్కు కోసుకున్నాడంట అది వెనకటికి ఎవరు అని. చాలా బాగుంటుంది, ఫెంటాస్టిక్. అలాగే చాలా సామెతలు ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి. ఆ ప్రాంతం యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క స్వభావాన్ని, మనుషుల యొక్క యాటిట్యూడ్ని కూడా తెలియజేస్తుంటుందట. మనసుంటే మార్గం ఉంది. సో ఇంకోటి, తాంబూలాలు ఇచ్చేశాను కదా ఇక తన్నుకు సావండి అని. ఇలాంటివి పెళ్ళిళ్ళో గట్రా వాడుతుంటారు. మనసుంటే మార్గం ఉందని, అంటే కష్టాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా లైఫ్లో డౌన్ అయ్యేటప్పుడు వాళ్ళని కాస్త మనం ఎంకరేజ్ చేయడం కోసం, మనసుంటే మార్గం ఉంది, నువ్వు గెలవగలవు, నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వగలవు అనే విషయం గురించి మాట్లాడుతుంటారు. సాధారణంగా పెళ్ళిలో కూడా వాడుతుంటారు, తాంబూలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి అంటే ఇక నా కష్టాలే వస్తాయి కదా అనే ఉద్దేశంతో వాడినటువంటి ఒక సామెత అనమాట. చాలా ఉన్నాయి మరి తెలంగాణలో కానీ తెలుగు భాషలో కానీ. కొన్ని సామెతలు విన్నట్లయితే చాలా చాలా డీప్ మీనింగ్ ఉంటుందన్నమాట. దాంట్లో ఒకటి ఏంటంటే, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. అలాగే చాలా చాలా మంచి మంచి తెలుగు లో ఉన్నటువంటి ఈ సామెతలు చాలా చాలా పాపులారిటీని సంపాదించింది. అత్తను కొట్టి అటకెక్కిందంట, మొగ్గుని కొట్టి మొగసాలకు ఎక్కిందంట అంటూ చాలా కామెడీగా ఉన్నటువంటి మెసేజెస్ కూడా ఉంటాయి ఇందులో. సో మీకు కూడా మీరు వాడినటువంటి ఇటువంటి అయినా సామెతల గురించి మీరు చెప్పినట్లయితే నాకు మెసేజ్ చేయండి 0402323482.

0: FM Rainbow 101.9
1: స్టూడియో టైం ఎగ్జాక్ట్గా 8:39 అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తెలంగాణ తెలంగాణం అనే కార్యక్రమంలో. తెలంగాణ సామెతల గురించి, మాండలికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే 9:00 to 9:30 వరకు ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ ఎంఎస్ మిఠాలీ చటర్జీ, ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రసార భారతి, మీరు వింటారు 9:00 to 9:30 వరకు. ఇక మన తెలంగాణ మాండలికంలో ఉపయోగించే కొన్ని ప్రసిద్ధ సామెతలు అన్నీ ఉన్నా ఇస్తరాకు అణిగిమణిగి ఉంటే ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడిందంట. అంటే నిజంగా ఈ విషయం చాలా చోట్ల మనం వింటూనే ఉంటుంటాం. ఏంటంటే చాలా నాలెడ్జ్, సంపద, టాలెంట్ ఉన్నవాళ్ళు చాలా ఒబీడియంట్గా అవసరమైన చోట మాత్రమే మాట్లాడతారు. ఏమీ రానివారు, ఏమీ లేని వాళ్ళు అతిగా ప్రవర్తిస్తూ గొప్పలు చాటుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో మన పెద్దవాళ్ళు కానీ బాగా ఈ తెలుగు సామెతలు వాడేవాళ్ళు ఈ సందర్భంగా ఈ మాటను వాడుతూ ఉంటారన్నమాట. అలాగే కొండను తవ్వి ఎలుకను పట్టాడరా అంటుంటారు. అంటే చాలా కష్టపడి ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమ వెచ్చించి పెద్దగా ప్రయోజనం లేని చిన్న ఫలితాలను సాధించడం. అంటే చూడటానికి చాలా కష్టపడినట్టు కనిపిస్తారు, కానీ వాడు అందులో ఉన్నటువంటి కంటెంట్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా పరీక్షలు రాయడం, అందులో ఫెయిల్ అవ్వడం, లేదా ఏదో నలుగురు పోటీ పడుతున్న

కదా అని పోటీ పడ్డం, అందులో ఎటువంటి కూడా సామర్థ్యాన్ని చూపించకపోవడం వల్ల ఓడిపోవడం, ఇలా జరిగినప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టాడరా అంటారు. అలాగే కానీ కందగడ్డకు లేదు, చేమగడ్డకు లేదు, ఈ తోటకూరకు ఎందుకు దురద అని, అందరికీ లేని బాధ, ఇబ్బంది, ఆడంబరం ఒక్కరికే ఎందుకు, అవసరం లేని చోట అనవసరంగా ఎవరైతే హంగామా మాటలు ఆడుతుంటారో అలాంటి సందర్భాల్లో ఈ మాటను ఎక్కువగా ఉపయోగిస్తుంటారన్నమాట. చాలా చాలా మంచి సామెతలు ఉన్నాయి. ఈ సామెతలు వినేటప్పుడు కూడా చాలా నిగూఢ అర్థాలు కూడా ఉంటాయి అందులో. ఆ మాట మీరు విన్నట్లయితే దాని వెనుక చాలా హిస్టరీయే మాట్లాడచ్చు. మనం అనుకున్నట్టుగా ఈ సామెతలు వాడి పెద్ద పెద్ద నాయకులు అయ్యారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా అయ్యారు మనం చూడొచ్చు. రైట్, మరి మీకు కూడా తెలిసినటువంటి ఇలాంటి సామెతలు తెలిసినట్లయితే, మీ ఇంట్లో వాడినట్టుగైతే, మీ పెద్దలు వాడినా ఎవరు వాడినా కూడా 0402323482 వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు తెలంగాణ విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లేష్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది, చాలా చాలా బాగుంటుంది. రమ్య అండ్ నవీన్ మాధవ్ పాడినటువంటి ఫాస్ట్ బీట్ సాంగ్ అనేది మహేష్ బాబు కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. పార్వతి మిల్టన్ మహేష్ డ్యాన్స్ చేసి ఇరగదీసినటువంటి ఈ పాట, తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా బోర్ కొట్టదు, అంత సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. ఫెంటాస్టిక్ సాంగ్. రైట్, మరి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్.

ரைட் மை டியர் ஃப்ரெண்ட்ஸ், மனோ நாம் ஆகாஷ்வாணி எஃப்எம் ரெயின்போ 101.9 வித் மீ யோர் ஃப்ரெண்ட் எல்லேஷ். ரைட், మనకి గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు ఒకరు, రాధమ్ గారు. దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష తీయన, చెరపకురా చెడేవు, ఉరుకుకురా పడేవు, ఇలాంటి చాలా ఫన్నీగా ఉన్నటువంటి మెసేజెస్ సామెతలు కూడా చాలా ఉన్నాయి. మరి కోటి విద్యలు కోటి కొరకనే మాటని మనం ఎప్పటి నుంచో ఒక్కసారైనా వినే ఉంటాం. ఏ జనరేషన్ వాళ్ళైనా సరే, మిలేనియం కానీ, ఎక్స్ జనరేషన్ కానీ, ఇంకా ఎలాంటి జనరేషన్ ఉన్న వాళ్ళైనా సరే ఈ మాటని వినే ఉంటారు. కోటి విద్యలు కోటి కొరకే. వాడు ఎలాంటి ఉద్యోగం చేసినా, ఎంత ఉన్నత స్థాయి ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడినా కూడా అది ఓన్లీ కోటి కొరకే కదా అని ఇందులో చాలా అర్థమైతే ఉంది, నిగూఢ అర్థమైతే ఉంది కదా. మనకు ఎన్ని విద్యలున్నా చివరకు బతుకుతరు కోసమే కదా అని. అలాగే ఉత్తుకొండకు ఊపుడు ఎక్కువ అని, అంటే నైపుణ్యం ప్రతిభ లేనివారు చాలామంది మనకి సొసైటీలో కనిపిస్తుంటారు. వాళ్ళకి ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది, గొప్పలు చెప్తుంటారు, ప్రతి మాటకి నేను గొప్ప, నన్ను మించిన వాడు లేడు అని మాట్లాడుతుంటారు. కానీ నైపుణ్యం ప్రతిభ గల వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ గురించి చెప్పుకోరు. ఏమీలోనకి ఏతులు ఎక్కువ, అరసోడు గింజలకు పొంగెక్కువ అని, అంటే నిజమైన జ్ఞానం లేదా సంపద ఉన్నవారు వినయంగా ఉంటారు. అప్పు లేకపోతే ఉప్పు గంజైనా మేలు. నిజంగా ఇదైతే మాత్రం చాలా గొప్ప సామెత అండి. నిజంగా అప్పు లేని జీవితం చాలా చాలా ఆనందకరంగా ఉంటుంది కదా. రైట్, అతి రహస్యం బట్టబయలు. కొంతమంది అయితే ఎవరికి తెలియకుండా ఆ రహస్యాన్ని దాస్తూ దాస్తుంటారు, కానీ అది అందరికీ కూడా తెలిసిపోతుంది. అలాగే అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతరాలు. ఈ సామెత అయితే మాత్రం పక్కాగా అందరికీ కూడా సూటబుల్ అవుతుంది, ప్రతి ఇంటికి కూడా. ఎవరు లేనప్పుడు ఇతరులు గొప్పగా ఉన్నట్లు నటిస్తుంటారు, లేదా ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి లేకపోవడాన్నే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అనువు గాని చోట అధికూలం అనరాదు. నిజంగా ఈ మాట అయితే మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మనకు తగిన గౌరవం, మనకి ఎక్కడైనా ప్రాధాన్యం, మనకు కానీ విలువ లేని చోట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గొప్పవాళ్ళం అనకూడదన్నమాట. రైట్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి సామెతలు మనం విన్నాం కదా. అలాగే కుక్క కాటుకు చెప్పుదెబ్బ, తప్పు చేసిన వారికి వారి స్థాయికి తగినట్లుగా బుద్ధి చెప్పడాన్ని కుక్క కాటుకు చెప్పదబ్బా అని. మనం కొన్ని సినిమాలు చూసినట్లయితే, పాత సినిమాల్లో 80s కానీ 90s చూసినట్లయితే, ప్రతి సినిమాలో కూడా మనకి కంపల్సరీగా ఈ సామెతలు అనేవి ఎక్కువగా ఉండేవి. ఇప్పుడైతే కొద్దిగా తక్కుతున్నాయి, కానీ సామెతలు మాట్లాడేవాళ్ళు చాలా చాలా ఆ డైలాగ్కి చాలా బరువు ఉంటుందని నేనైతే అంటాను. ఎక్కువగా మనకి పాత సినిమాల్లో కూడా యాక్టర్స్ హీరోస్ కానీ లేదా యాంటీ హీరోస్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తప్పనిసరిగా వాళ్ళ డైలాగ్లో తప్పనిసరిగా ఒక సామెత అయితే ఉంటుంది, రొట్టె విరిగి నేతిలో పడినట్టుగా. అనుకోకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం లేదా అదృష్టం కలిసి వచ్చినప్పుడు అబ్బా రొట్టె విరిగి నేతిలో పడింది కదరా వాడి జీవితం అంటారన్నమాట. అలాగే చిన్నపిల్లలు చాలా ప్రతిభను చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, చూడడానికి చిన్న వయసులో ఉన్నా, చిన్న పరిమాణంలో ఉన్నా కూడా వారి ప్రతిభ అయితే మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం వాడే సామెత ఏంటంటే, పిట్ట కొంచెం కోత ఘనం అని. చాలా చాలా బాగుంది కదా. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్, దాని తర్వాత ఇంకొక సూపర్ హిట్ సాంగ్ ఉంది. మరి ఈ పాట తర్వాత మీ అందరికీ టాటా బాయ్ బాయ్ సీ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. ఎందుకంటే 9:00 నుంచి 9:30 వరకు కూడా ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ ఎంఎస్ మిఠల్ చటర్జీ, ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రసార భారతి, మరి ఒక పాడ్కాస్ట్ వింటారు మీరు. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాటతో మీ అందరికీ టాటా బై బై సి చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మళ్ళీ

వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం మరిన్ని మంచి మాటలు మంచి పాటలతో. అంతవరకు కూడా ఆనందంగా హ్యాపీగా ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఉన్న సమయాన్ని చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ స్నేహితుడు యల్లేష్. బై బై, గుడ్ నైట్.